అద్వైతత్వమరతత్వమసి శ్రుతీశ మాయామయత్రిగుణచిన్మయ హే మహేశ ఏ కోపి దేవ బహుధా భవసి త్వమేవ దేవత్రికూటగిరిశేఖర సుప్రభాతం అంతర్బహిశ్చ పరిసృప్య

గంగావతార విశదీకృత విశ్వతత్వ కోటప్పకొండ శరభేశ్వర సుప్రభాతం. ఆంధ్రప్రదేశ పరిరంజిత దివ్య దేశ రమ్య త్రికూటగిరి సంగత యోగి రాజా వాచామగోచర మహా

నిత్యాభిషేక జల నిర్మల చిద్విలాసౌ శ్రీ బిల్వపత్ర విహితౌ హరిత ప్రకాశౌ భస్మ ప్రభావి భవరంజిత భాగ్య దీపౌ కూటేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే సంపూర్ణ సత్య శివ సుందర సార్వభౌమౌ విశ్వోత్సవౌ వికృత కర్మ

మందస్విత మహాభూష మహర్షీంద్ర మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం తమోగుణ సముద్రావజ్ఞ

ముద్రా పరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభ

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఈ క్షణం వరకు నా జీవితంలో నేను ఎన్ని మహాపాపములు చేశాను చూడడానికి సిద్ధంగా రాముడు లేడు. త్రికరణ శుద్ధిగా నువ్వు రాముడి ముందు నేల మీద పడి పాహిరామ ప్రభో అనగలవా? నువ్వు అలా అనగలిగితే స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. శ్రీరామాయణం ఈ జాతికి పెట్టిన పెద్ద భిక్ష, పెద్ద ఓదార్పు వాక్కు ఇది. ఎందుకంటే తప్పు చెయ్యని వాడెవడూ లేడు, కానీ ఇక చెయ్యను, చేసినవి మన్నింపబడుగాక. రామ, నా తప్పులు నీకు తెలుసు, మన్నించు అని పడగలవా? పడితే రామచంద్రమూర్తి నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అలా లేకపోతే నువ్వు రావణుడితో సమానము, నిన్ను రక్షించగలిగిన వారు లేరు. అంతే తేడా. ఇది పట్టుకోగలిగితే రామాయణం యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇది పట్టుకోలేకపోతే శ్రీరామాయణం చెప్పినా మారకపోవడం, శ్రీరామాయణం చదివినా మారకపోవడం, ఎంతమంది మాటలు విన్నా మారనటువంటి రావణుని యొక్క పూనికలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచి అన్నారు, నేను ఏ సీతమ్మ తల్లి కోసం యుద్ధానికి బయలుదేరి లంకాపట్టణానికి వచ్చానో ఆ లంకాపట్టణాన్ని నశింప చెయ్యకుండా ఉండను. సీతమ్మని తీసుకొచ్చి నాకు సమర్పించాడా, కృతకృత్యుడవుతాడు. అలా సమర్పించలేదా, ఈ లంకాపట్టణాన్ని నశింపచేసి రాక్షస సహితంగా రావణుణ్ణి నిర్మూలిస్తానన్నానని వెళ్ళి చెప్పిరా అని అంగదుణ్ణి పంపించారు. సభామంటపంలో కూర్చున్నటువంటి రావణుని యొక్క సభలోకి అంగదుడు ప్రవేశించాడు. ప్రవేశించి దూతోహం కోసలేంద్రస్య రామస్యాక్విష్టకర్మణ వాలి పుత్రోంగదో నామ ఎదితే శ్రోత్రమాగత. నేను వాలి యొక్క పుత్రుణ్ణి, నన్ను అంగదుడు అంటారు. దూతోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతని. అక్లిష్టకర్మణ, హేళగా ఎటువంటి పనైనా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు మా రామచంద్రమూర్తి. నీకు నాలుగు మంచి మాటలు చెప్పమని పంపారు, కాబట్టి చెప్తాను విను. అహత్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన నిష్పత్య ప్రతియుద్ధస్వ నృశంస పురుషోభవ హంతాస్మిత్వాం సమ సహామాత్యాం సపుత్ర జ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోకా భవిష్యంతి హతే త్వయి దేవదానవ యక్షాణాం గంధర్వోరగ రక్షసాం శత్రుం అద్యోద్దరిష్యామి త్వాం ఋషీణాంచ కంటకం విభీషణస్య ఐశ్వర్యం భవిష్యతి హతే త్వయి నచేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగవే అమర్ష వశమాపన్నో నిశాచర గణీశ్వరః. నీ యొక్క బంధు పుత్ర మిత్ర పరివారంగా లంకాపట్టణంతో సహా నశింపజేయడానికి రామచంద్రమూర్తి సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నీతో ఒక్క మాట చెప్పమని చెప్పారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పజెప్తే నిన్ను క్షమించి వెళ్ళిపోవడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సీతమ్మను అప్పజెప్తావో, లంకతో సైన్యంతో కుటుంబంతో నశించిపోతావో, తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రావణ, నీకు ఈ మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, వాలిపుత్రుణ్ణి అంగదుణ్ణి అని చెప్పారు. వెంటనే రావణుడు అన్నాడు, ఈ వానరాన్ని పట్టి బంధించి సంహరించండి అన్నాడు. ఇదే రాముడైతే, అందుకే మహర్షి పక్కపక్కనే చూపిస్తుంటారు. ఇదే రామచంద్రమూర్తి అయితే నిజంగా దొరికినా కూడా నీ దగ్గర అస్త్రం లేదు, శస్త్రం లేదు, నిన్ను నేను చంపను, వెళ్ళిపోమంటాడు. రావణుడైతే పట్టి చంపేయమన్నాడు. అప్పుడైతే తప్పని చెప్పడానికి విభీషణుడు ఉన్నాడు, ఇప్పుడు చెప్పడానికి ఆ విభీషణుడు కూడా లేడు. మంచి చెప్పేవాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాడు. జీవితంలో అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీకు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వీడు ఏమిటో చెవిలో ఇలా గుడి కట్టుకుని పోరేస్తాడు అస్తమానం, తప్పు తప్పు తప్పు తప్పు అంటాడు అని చెప్పి మీరు దూరం ఇప్పుడు అవ్వకూడదు. సత్పురుషుల

ఓ ప్రయత్నపూర్వకంగా మీరు దగ్గరగానే ఉండాలి. మీకు మంచి బోధ చెయ్యాలి అనుకున్నవాడు మంచినే బోధ చేస్తాడు కదండి, అది కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు వారినే బాగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా, ఆయన దూరం అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే మీకు మంచి చెప్పేవాడు ఉండడు, మంచి చెప్పేవాడు ఉండడు కాబట్టి చెడు వైపుకి వెళ్ళి తొందరగా నశిస్తాడు, తొందరగా నశించిన తరువాత తిరియక్కుల్లో కడతాడు, తిరియక్కుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మనుష్య జన్మలోకి రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తితే ఏమిటంటే ఇబ్బంది అని మీరు నన్ను అడగచ్చు, సహజంగా చచ్చిపోయే అవకాశం ఉండదు, అది పెద్ద బాధ. మనుష్య జన్మకి వరం ఏమిటంటే ఆఖరి ఊపిరి తనంత తాను వదిలిపెట్టేంత వరకు ఎవరు ముక్కు మూసి చంపేరు. కానీ మిగిలినటువంటి జీవుల్లో ఏమిటో తెలుసా అండి, ఎంత కండ పట్టింది అన్నంత వరకే పోషిస్తారు. మేకని గడ్డి పెట్టి పోషిస్తున్నాడు అనుకోండి, మీరు చూశారో లేదో ఆ ముందరి కాళ్ళ రెండిటి మధ్యలో ఉన్న కంఠం దగ్గర నొక్కి చూస్తూ ఉంటారు, ఇది ఎంత కండ పట్టింది అని. ఎంత బరువు ఉంటుంది ఈ మేక అన్నదాన్ని బట్టి ధర పలుకుతుంది. ఒక గొర్రెయినా అంతే, ఉన్నిని బట్టి మాంసాన్ని బట్టి పలుకుతుంది. ఒక కోడి ఎంత మాంసం పట్టింది అన్నది చూస్తారు. ఆ ప్రాణులు తమంత తాము మరణించలేవు, వాటిని ఉచ్చు వేసి పట్టి చంపేస్తారు, బాణం వేసి కొట్టి చంపేస్తారు, కత్తి పెట్టి కంఠం కోసి చంపేస్తారు. కొన్ని కొన్ని ప్రాణులనైతే కోసి చంపడం కుదరదని పట్టి కాళ్ళు నాలుగు కాళ్ళు వెనక రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు కట్టేసి ఆ ప్రాణిని ఇలా తిరగేసి కడుపు మీద రోకళ్లతో కొడతారు. కొడుతుంటే అది అరుస్తుంటే ఇంతంత పైకి లావును ఉబ్బుతుంటుంది కడుపు, ఉబ్బి ఉబ్బి చచ్చిపోతుంది. నేను ఏ ప్రాణి గురించి చెప్తున్నానో మీకు తెలుసు, నేను నా నోటితో అనడం ఎందుకు అని ఆ బాధతో కూడిన ప్రాణి గురించి అనకూడదని నేను అంటలేదు. ఉచ్చు వేసి పట్టి కొట్టి చంపి దాని తోలు తీయడం కష్టమని దాన్ని అలాగే రెండు స్తంభాలు కట్టి వేలాడ వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టి కాల్చేస్తే ఏ రూపంతో ఉందో ఆ రూపంలోనే ఉడికిపోయాక అప్పుడు కోసి మాంసపు ముక్కలు తీసి అమ్ముతారు. ఎంత దుర్భరమైన చావు చచ్చిపోతుందో మీరు చూడండి. అలా కోట్ల జన్మలు ఎత్తాలి, ఎందుకు తెచ్చుకుంటావు ఆ ప్రారంభం. మిగిలిన వాళ్ళు డబ్బిస్తారేమో, మిగిలిన వాళ్ళు ఏదో సుఖాన్ని ఇస్తారేమో, కానీ నువ్వు ఇలా చచ్చిపోకుండా చేయగలిగినటువంటి పుణ్యాన్ని నీకు కట్టబెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, సత్పురుషుడు. ఆయన తాను ధర్మమునందు నిలబడి నిన్ను ధర్మమునందు లాగడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఆ ఒక్క బంధనం కానీ వదిలేసుకున్నావో చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావు. అందుకే కష్టంగా ఉన్నా అంటి పెట్టుకుని ఉండి తీరాలి సత్పురుషుడితో. ఆ ఉండను అన్న మాట చాలా ప్రమాదకరం. అందుకే శృణ్వన్ తపః, విను విను బాగా విను బాగా విను అంటారు. ఎందుకో తెలుసా అండి, అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని పొందవద్దు, చాలా ఇబ్బంది పడిపోతావు. అటువంటి బాధలు పడకుండా ఉండాలంటే హాయిగా కనీసంలో కనీసం నీ ఎంత నువ్వు ఊపిరి వదిలిపెట్టగలిగినటువంటి ఏకైక జన్మ మనుష్య జన్మ, ఈశ్వరుడు ఇన్ని వరాలిచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ. ఆయన ఏమి మిమ్మల్ని మన అనుభవించద్దన్నాడు, ఆయన అన్నీ అనుభవించమనే చెప్పాడు. అందుకేగా ఆయన ఇన్ని భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం ముక్క దేనికి సృష్టించాడు, మనం తినమనే సృష్టించాడు. ఆయన పంచదార ఎందుకు సృష్టించాడు, మనని తినమనే సృష్టించాడు. ఆయన చెరుకు కర్ర ఎందుకు సృష్టించాడు, మనని తినమనే సృష్టించాడు. అదే భూమిలో ఇక్కడ చెరుకు కర్ర సృష్టించిన వాడు ఆ పక్కనే వేస్తే గంజాయి మొక్కని మొత్తిచ్చేదాన్ని సృష్టించాడు, ఆ పక్కనే చేదురసంతో ఉన్న కుంకుడుకాయని ఆయనే పోషించాడు. ఒక్క భూమిలోంచే ఇన్ని వస్తున్నాయి ఇవన్నీ. అంటే గంజాయి మొక్కని అనుభవించమని నా ఉద్దేశం కాదు, ఈశ్వరుడు మిమ్మల్ని మనని అనుభవించమనే ఇచ్చాడు ఇవన్నీ. తప్ప ఇవన్నీ మీరు అనుభవించకండి, మీరు వీటన్నింటినీ చూసి నోరు కట్టేసుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెవులు మూసేసుకోండి, ఇవేమీ అనుభవించద్దు, నన్నే తలుచుకుంటూ వీటే వేటిని చూడకుండా బతకండి అని ఆయన అనలేదు. అమ్మ పాయసం వండేది తను తినడం కన్నా పిల్లల కోసం వండుతుంది. పిల్లల కోసం వండిన అమ్మ పాయసం కాస్త గ్లాసులో పోసి పిల్లాడికి ఇచ్చిందనమాట, వాడు తాగేసి అమ్మ అమ్మ ఇంకొంచెం పోయమ్మా అని అనుకోండి, ఇంకొంచెం పోస్తుంది. వాడు ఇంకొంచెం తాగేసి అమ్మ ఇంకా ఉందా అన్నాడు అనుకోండి, పెదవులు లాక్కుంటూ ఆ ఉన్న కాస్త పోసేస్తుంది. వాడు గబగబా తాగేసిన తర్వాత అమ్మ వంక చూసి అమ్మ నీకేది అంటాడు.
నాన్న నువ్వు నీకు బాగుందా అంటుంది అమ్మ, చాలా బాగుందమ్మా అంటాడు.

నువ్వు నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయింది నాన్న అంటుంది అమ్మ. అంతేగాని మరి తాగేటప్పుడు బుద్ధి నువ్వు అడిగావా నే తిన్నానా అంటుందా అమ్మ? అనదు. నువ్వు తాగేస్తే తన కడుపు నిండిపోయిందన్న అమ్మ ఎటువంటిదో, ఆయన సృష్టించిందంతా ఈ పాయసాలన్నీ ఆయన వండింది మన కోసమే. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమనే, అందుకే మనిషి అనుభవించంది లేదు. పెద్దపులి చర్మం కూడా ఒలిచి తను వేసుకు కూర్చుంటాడు, పెద్దపులి గోరు కూడా తన గుడ్డల మీద వేసుకుంటాడు, ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులు చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన వైభవాలన్నీ అంతిమంగా మనిషి అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడు వీటిని ఇచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే ఇక కృతజ్ఞత కదండది, ఎంత దొంగతనం అండి. ఇంకా ఆ ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి, ఆ సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి, ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి, ఆ సంస్కారం లేకుండా బతికేయడానికి ఇవన్నీ వదిలేసి బతికేయచ్చు. కానీ తర్వాత వచ్చే జన్మలు పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టు పెట్టుకొచ్చి గుళ్ళో కూర్చున్నావు, మరి మరి మిగిలిన జన్మల్లో ఎలా బతుకుతావు? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినే అదృష్టం నీకు కలుగుతుంది? ఇప్పుడు వినని వాడివి, అప్పుడు వింటామని నమ్మకం. ఇన్ని కోట్ల కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావవలసి ఉంటుంది. ఇందుకు వచ్చిన ప్రారంభం ఏవి? ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు, ధార్మికంగా అనుభవించు అన్నాడు. ధార్మికంగా అనుభవించడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు అదృష్టవంతుడవు, హాయిగా అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించిన రీతిలో చక్కగా అనుభవిస్తూ, ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అని ఒక్క మాట నిజాయితీగా అనగలిగితే. ఇప్పుడు నాకో విడిది ఇచ్చారండి ఎక్కడ ఉండమని, నేను ఆ విడిదిలో ఉన్నాను, అది చాలా బాగుందని ఆఖరి రోజున వెళ్ళిపోయే ముందు నేను ఎవరికో అద్దెకి ఇచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను అడుగుతుంటారు హరిప్రసాద్ గారు, అయ్యా బాగుందా, మీకేమైనా ఇబ్బంది లేదు కదా, అందులో ఇంకేమైనా సౌకర్యం కావాలా అంటారు. ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ మర్యాదతో దాన్ని అనుభవించిన నాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండి నా పేరు రాసేస్తారా అన్నాను అనుకోండి, ఇక వచ్చేసారు ఒక పాకేస్తారు నేను వచ్చినప్పుడు, ఏమో ఏమంటాడో ఏది ఇస్తేనని కదా. కాబట్టి ఆయనది అంటే నువ్వు అంత సంతోషిస్తున్నావే. నాన్నగారు తీసుకొచ్చారని ఒక్క మాట అనలేకపోయిందంటాడు పిల్లల్ని, మంచి బట్టలు పట్టుకొస్తాడు వేసి కట్టుకుని, దండం పెట్టలేదనుకోండి లేకపోతే ఓ నమస్కారం చేయలేదనుకోండి, ఏం నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్క మాట అనలేకపోయింది. చూసావా ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, నాన్నగారండి మీ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాను అనలేదు వాడని అంత గింజుకుంటావే. భార్య వండింది అక్కడ పెడితే అంతా తినేసి చేయగడుక్కుని ఏమండి ఎలా ఉంది అంటుంది, అన్నారు అనుకోండి, ఏ బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటుంది, పలుకే బంగారామాయేనా అన్నారు. ప్రతి వాళ్ళు ఏ ఆ మాట అనలేవా అంటారు. ఏం ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి? ఊపిరి నువ్వు తీయట్లేదుగా, నిద్రపోయినప్పుడు వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నావనడానికి వాడుగా కారణం, అందువల్ల కదా మిగిలినవన్నీ వచ్చాయి. మరి వాడిని స్మరించకపోవడం ఎంత కృతజ్ఞత, వాడిని ఒక్కదాన్ని ముందుకు పెట్టారనుకోండి, వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి. తప్పు పని చేస్తూ వాడిచ్చిందని చేయండి చూస్తాను, ఇది తప్పు పని అని తెలిసి వాడిచ్చిందని మీరు చేయగలరా? మీరు చేయలేరు. వాడిచ్చిందని చేయాలంటే వాడిచ్చిందని చేసేవే మీరు చేయవలసి ఉంటుంది. అంతే అయిపోయింది జీవితం, దిద్దపడిపోయింది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేడో వాడే పతనమైపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడలేదు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు పెట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్లతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం, ఆయన బలం అడిగి తెలియదు. ఎప్పుడూ కోతులు కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ చంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి బారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకరులు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకు దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా అన్నారు. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రావణుడి మీదకి రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుణ్ణి చంపేశాడనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు ఇక.

ఉంచితే వాడి వాడు వాడి శరీరంతో చేర్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ఠ. తన భార్య కోసం చంపాడని మీరు అంటారా? ఇది ఆయన ధర్మం, ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభమవుతుంది, ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి, ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలు పెట్టినా చీక తప్పే, కానీ ఏం చేస్తాం, మరి అంతకన్నా అవకాశం లేదుగా. కాబట్టి ఈశ్వరుణ్ణి తలుచుకుని ధర్మయుద్ధం, రావణ సంహారం, అదో యజ్ఞం, కాబట్టి యజ్ఞం అనుకుని ప్రారంభం చేద్దాం. రేపు సాయంకాలం రావణ వధ గురించి చెప్తాను. మీతో మనవి చేశాను నేను, మీకందరికీ కూడా తోటకాష్టకాన్ని ముద్రణ చేయించి ఇచ్చారు. ఇది చాలా గొప్ప అష్టకం. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఇది చెప్పించే ముందు తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన నలుగురు శిష్యుల్లో ఒకరు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మీరు శంకర విజయాలు చదివితే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటే ఇక్కడ వరకు ఉండేవారు ఆయన. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి సమూహం అంతమంది ఆయన అనుగమించారు. అటువంటి శంకర భగవత్పాదుల చుట్టూ ఉన్నటువంటి నలుగురు శిష్యులలో తోటకాచార్యుల వారు అందరికన్నా కూడా కొంచెం తక్కువ బుద్ధి ప్రజ్ఞ కలిగిన వారు. కానీ శంకర భగవత్పాదులకి అనన్య సామాన్యమైనటువంటి శుశ్రూష చేశారు ఆయన. ఒకప్పుడు ఆయన మీద కోపం వచ్చి అభినవగుప్తుడు అనబడేటటువంటి ఒక ఆయన ఆయన మీద ప్రయోగం చేశాడు. చేస్తే శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి పుట్టింది. అంటే ఆయన కూర్చునేటటువంటి చోట ఆసన భాగమునందు పుండు పుట్టింది. పుట్టి అది ఎప్పుడు నెత్తు రోడేది. ఆయన ఒక అరగంట కూర్చుంటే పంచంతా నెత్తుడితో తడిసిపోయేది. కాబట్టి ఆయన ఆ పంచి విడిచిపెట్టేవారు. విడిచిపెడితే తోటకాచార్యుల వారు పట్టుకెళ్ళి దాన్ని జాడించడం, ఉతకడం, ఆరేయడం. శంకరులకి అంత శుశ్రూష చేశారు తోటకాచార్యుల వారు. సరే, ఆ తర్వాత కాలంలో అది నయమైంది, వేరు విషయం అనుకోండి, అది శంకర విజయాల్లో ఉన్న గాథ. అటువంటి తోటకాచార్యుల వారు ఒకసారి శంకరుల పని మీద, అంటే శంకరుల పని అంటే శంకరులకి ఏముంటుంది, ఆయన పంచి ఆరేయడానికో దేనికో వెళ్ళారు. ఇంకా రాలేదు, శంకరాచార్యుల వారు పాఠం మొదలు పెడుతున్నారు. పద్మపాదాచార్యుల వారిది సునిశ్చిత ప్రజ్ఞ. తోటకాచార్యుల వారు వస్తే మాత్రం ఆయనకేం పెద్ద అర్థమైపోతుందా ఏమైనా, కాబట్టి పాఠం మొదలెడదామన్నారు. ఓహో, తోటకాచార్యుల వారంటే వీరికి ఇంత చిన్న చూపుగా ఉందని శంకరులు అనుగ్రహించారు. గురువుగారు సంకల్పం చేశారు, మహానుభావుడు శంకర భగవత్పాదులంటే అనుగ్రహించారంటే తోటకాచార్యుల వారికి ఎక్కడ లేని ప్రజ్ఞ భాషించింది. ఆయన శంకర భగవత్పాదుల్ని చూసి అప్పుడు గురువు గారిని చేసినటువంటి స్తోత్రమే తోటకాష్టకం. అందుకే ఆయన పేరు మీదే వచ్చింది అష్టకం. ఇది అసలు నిజానికి యథార్థం చెప్పాలంటే ఈ తోటకాష్టకానికి వ్యాఖ్యానం చేస్తే ఇందులోకే శంకర విజయాలన్నీ వచ్చేస్తాయి. అంత గొప్ప అష్టకం. ఈ అష్టకాన్ని శంకర భగవత్పాదుల దగ్గర చదివితే గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువుగారి అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? ఇహము పరము రెండు సిద్ధిస్తాయి. కాబట్టి ఇది చదవాలి. కానీ తోటకాష్టకం చదవడానికి పెద్దలు ఒక నియమం చెప్తారు. ఏమిటా నియమం అంటే, కూర్చుని చదవకూడదు తోటకాష్టకం, నిలబడి చదవాలి. ప్రతిసారి కూడా మీరు చూడండి, ప్రతి శ్లోకానికి చివర భవశంకర దేశికమే శరణం అని ఉంటుంది. ఆ భవశంకర దేశికమే శరణం అన్న తర్వాత వంగి కుడి చేత్తో ఒకసారి నేలని ముట్టుకోవాలి. శంకరాచార్యుల వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, మీకు చెప్పాను కదా. అందుకని పాదములను ముట్టుకోవడం కన్నా పాదములను ముట్టుకోకుండా చేసిన నమస్కారం చాలా ప్రశస్తమైన నమస్కారం. అసలు ముట్టుకోకూడదు కూడా, పీఠాధిపతుల్ని సన్యసించిన వారిని ముట్టుకోరు. కాబట్టి దానికి కారణం వేరే ఉంటుంది. అందుకని భూమిని ముట్టుకుని నమస్కారం చేస్తాం. కాబట్టి మనం ఇవాళ అందరం లేచి నిలబడి ఆ స్తోత్రాన్ని చేద్దాం.

0: FM 90.4.
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం,

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేరువేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి.

0: సారవంతమైనది గాని ఎరువులు ఎక్కువగా వాడే భూమి గాని అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో రెండు మూడు మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి ఒకటి రెండు మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి

0: రెండు మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి రెండేసి మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు

సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి మనం కళ్ళను ప్రతిసారి ఆర్పుతూ ఉంటాం మన రోజులో, కానీ కళ్ళను నిమిషానికి ఎన్నిసార్లు ఆర్పుతాం అన్నది మీకు తెలిసుండకపోవచ్చు. మరి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంతసేపు కన్నార్పడం మర్చిపోయారు, ఇలాంటివి అతిశయోక్తులు వింటూ ఉంటాం కదండి. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో మీకు తెలుసుండదు. మరి తెలుసుకోవాలంటే అసలు మనిషి ఒక నిమిషానికి 12 సార్లు కన్నును ఆర్పుతారట. అవునండి, మరి ప్రతి 5 సెకండ్లకు ఒకసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతూ ఉంటాయి. మరి ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నడివి కొంత ఎక్కువగా ఉంటుందట. మరి కంప్యూటర్ మానిటర్ ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి దానితో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటి సమస్యలు త్వరగా రావడానికి ఇది ఒక కారణమే అని పరిశోధకులు చెబుతున్నారు. మరి కళ్లకు తగినంత తేమను అందిస్తూ దుమ్ము ధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటూ ఉంటాయి అని కూడా వారు చెబుతున్నారు. సో లిసనర్స్, మీరు కూడా కంప్యూటర్ చూసేటప్పుడైనా లేకపోతే మొబైల్ ఫోన్ వాచ్ చేసేటప్పుడైనా తరచూ కన్నార్పడానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మన కంటిలోకి దుమ్ము ధూళి త్వరగా తరచేరదు. మరి లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeerna Kosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vadda Gala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. Pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, దేహంలో ఒక్క విటమిన్ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాగే విటమిన్ డి, మరి ఇది లోపిస్తే గుండె సమస్యలు, రికెట్స్ వంటి ఎముకల సమస్య, మధుమేహం, హై బీపీ, పిల్లల్లో ఆస్తమా వంటి సమస్యలు వస్తూ ఉంటాయట. మరి డి విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న కాల్షియం దేహానికి అస్సలు పట్టదటండి. మరి దానితో కాల్షియం లోపం కారణంగా ఎదురయ్యే సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి. మరి చేపలు, ఫిష్ లివర్ ఆయిల్, కోడిగుట్టు, పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలలో డి విటమిన్ తరచు

లభిస్తూ ఉంటుంది. మరి ఇటీవల కొన్నేళ్లుగా డి విటమిన్ లోపం ఎక్కువ మందిలో కనిపిస్తుంది కదండి. మరి ఇందుకు సూర్యరశ్మి సోకని జీవన శైలి ప్రభావమే ఎక్కువట. మరి సాయంత్రపు ఎండ దేహానికి మంచి చేస్తుంది. మరి ఈ సమయంలో తోట పని, నడక వంటి వ్యాపకాలు పెట్టుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి లిస్నర్స్, ఇలాంటి మరికొన్ని విషయాన్ని తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నర్స్, ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్.

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మాగ్నెటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ సిమ్యులేషన్ అండి. మరి ఈ విధానంలో మైగ్రెయిన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలను చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి మెదడును చైతన్యవంతం చేయడం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం. మరి ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మరి డిప్రెషన్ తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారం అవుతుందని ఎఫ్డీఏ ధృవీకరిస్తుంది. మరి ఈ చికిత్సా విధానంలో తల మీద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాయిల్ ను అమరుస్తారట. మరి ఈ కాయిల్ మెదడు

0: అదుపులోకి రావాలంటే రోజు ఒక కీర దోసకాయను తినటం చక్కటి మార్గం అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఇందులోని కే విటమిన్ ఎముకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తూ ఉంటుందట. మరి అదేవిధంగా న్యూరోన్ల పనితీరు మెరుగవటంలో అల్జీమర్స్ అంటే మతిమరుపు రాదట. మరి కీరదోస గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. మరి జుట్టు పెరగడానికి దోహదం కూడా చేస్తుంది. గోళ్లు పెలుసుబారటాన్ని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను కూడా ఈ కీరదోస నివారిస్తూ ఉంటుందట. మరి ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారండి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు దీన్ని రోజు తరచుగా తీసుకోవచ్చు. మరి బరువు తగ్గటానికి కూడా కీరదోస దోహదం చేస్తుందట. కాబట్టి అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా ఈ కీరదోసని హాయిగా తీసుకోవచ్చు. మరి లిసనర్స్, ఇదండి ఈరోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరి ఈ రోజు కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలతో రేపు మరలా తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం.

తహతి. దుష్టుడు అభివృద్ధికి వచ్చుచో మొదట స్వజనమునకి అపకృతి చేయును. దావాగ్ని విజృంభించినప్పుడు తనకు జన్మస్థానమైన కర్రనే ముందుగా భస్మం గావించును కదా. క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రహ.

0: వీరత్వ
1: నాశనము నుండి కాపాడువాడే క్షత్రియుడు అని ఉత్పత్తి. ఈ అర్థమే లోకమున ఉత్తమ క్షత్రియులియందు రూఢమై ప్రసిద్ధి కాంచింది. అట్లుకాక ప్రజలను కాపాడనివాడు క్షత్రియుడు కాడు. వానికి రాజ్యార్హత లేదు. అట్టివాని రాజరికము అపకీర్తి మలినమైన వారి జీవితమును కూడా వ్యర్థములే.

0: జగజ్జనాథ్.
1: ప్రజల్లో ఆనందింపచేయడం వల్ల చంద్రునికి ఆ నామం కలిగినది. అట్లే తపిసింపచేయవాడు కనుకనే తపనుడు అని సూర్యునికి పేరు. ఈ విధంగానే ప్రజలను సంతోషపెట్టుడచే రఘువు రాజు అని

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్, భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్.
0: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
0: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
0: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

ధర్మ భృత్. సామదాన భేదములు అను మూడు ఉపాయాలు ప్రయోగించి విఫలుడైనప్పుడు ధర్మాన్ని కాపాడవలసిన ప్రభువు నీతి కోవిదుడై దండనీతిని ప్రయోగించవలయును. మంచివారి సలహాలను పాటించగా ఎవడైతే దుష్టుల సలహాలనే అనుసరిస్తూ ఉంటాడో అతని మిత్రులు అతని దుస్థితిని చూసి విచారించే రోజు సమీపంలోనే ఉంటుంది.

त्रयः सूरस्य कृतविद्यस्य यस्य जानाति सेवितुम्। ఈ భూతలాన్ని సువర్ణ పుష్పంగా చేయుచున్నవారు ముగ్గురే ముగ్గురున్నారు, సూరులు, విద్వాంసులు, సేవాకర్మ నిరుతులు. ఈ మూడు తరహాల వారే అట్టి మహాత్ములు. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని విందాం. నమస్కారాలతో శృతి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: வேவி விஷ்ணு FM 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం వచనములు తెలుగు పాఠం వింటారు.
2: అక్కా, అక్కా ఎక్కడున్నావు అక్కా? అబ్బాబ్బా, ఎందుకలా ఆరుస్తావు? ఏమైంది?
3: వీధి గుమ్మంలో ముగ్గులు వేసి గొబ్బిళ్ళు ఎవరు పెట్టారక్కా?
2: ముగ్గులు కాదు, ముగ్గు అనాలి. ఎవరు పెడితే ఏమైంది?
3: నేను పరిగెట్టి వచ్చి గొబ్బిళ్ళు పెట్టిన పేడముద్ద మీద కాలు పెట్టి జారి పడ్డాను, దెబ్బలు తగిలాయి.
2: అయ్యో, చూసుకోకుండా పరిగెడితే అంతే మరి. దెబ్బ తగిలిందా, దెబ్బలు తగిలాయా?
3: దెబ్బో దెబ్బలో, ముగ్గో ముగ్గులో, ఏదైతే ఏంటి, ప్రతిదానికి ఏదో ఒకటి అంటావు. అమ్మతో చెప్తానుండి నీ పని. అమ్మా, రాముడు పొలం నుండి ధ్యానము, మినుము, పెసరపప్పు తెచ్చాడు.
2: రాముడు కాదు రాములు, ధ్యానము కాదు ధాన్యములు, మినుము కాదు మినుములు, అర్థమైందా?
3: చూడమ్మా అక్క, నేనేం మాట్లాడినా ఏదో వంకతో నన్ను ఏడ్పిస్తోంది.
4: ఏమిటమ్మా, మీరు ఇలా గొడవలు పడితే నా పనులు ఎలా చేసుకోవాలి? బయటికి వెళ్ళి ఆడుకోండి.
2: కాదమ్మా, చెల్లి అన్ని పదాలు తప్పుగా మాట్లాడుతోందమ్మా.

0: అని అర్థం అన్నమాట. వచనం సంఖ్యలను తెలియజేస్తుంది.
1: ఈ వచనాలు ఎన్ని రకాలు తాతయ్య?
0: వచనములు సంస్కృతంలో అయితే 3 రకాలున్నాయి.
1: ఆ 3 రకాలు ఏమిటి తాతయ్య? త్వరగా చెప్పండి తాతయ్య, ఆడుకోవడానికి వెళ్ళాలి.
2: అదిగో తాతయ్య, శ్రద్ధ పెట్టి ఏది కూడా వినదది.
1: ఈ వ్యాకరణం చాలా కష్టంగా అనిపిస్తుంది తాతయ్య.
0: వ్యాకరణం చదవాల్సిన అవసరం గురించి ఒక తండ్రి తన కుమారుడికి చెప్పిన శ్లోకం వినండి. యద్యపి బహునాదీశే తథాపి పటపుత్ర వ్యాకరణం స్వజనః స్వజనో మాభూత్ సకలం సకలం సకృత్ సకృత్. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నాయనా, నీవు గొప్ప చదువులేవి చదవకపోయినా వ్యాకరణం మాత్రం చదువుకో. స్వజన అంటే తనవారు అని. స్వజన అనే శబ్దానికి బదులుగా స్వజన అని అనకూడదు.
1: స్వజన అంటే ఏంటి తాతయ్య?
0: స్వజన అంటే తనవారు అని అర్థం. కానీ స్వజన అంటే కుక్కలు అని అర్థం.
1: మరి సకల శబ్దంకి అర్థమేంటి తాతయ్య?
0: సకల శబ్దానికి సమస్తము అని అర్థం. కానీ సకల అంటే భాగము అని. అలాగే సకృత్ అంటే ఒకప్పుడు. సకృత్ అనే పదానికి బదులుగా పొరపాటున లేక తెలియకో సకృత్ అనకూడదు. సకృత్ అంటే మలం అని అర్థం. అందుకే పొరపాటుగా ఉచ్చరించకుండా ఉండేందుకు వ్యాకరణం చదవాలి అని అర్థం.
1: చాలా బాగుంది తాతయ్య, నేను చక్కగా వ్యాకరణం నేర్చుకుంటాను. చెప్పు తాతయ్య, వచనాలు ఎన్ని ఉన్నాయి, ఏంటవి?
0: చెప్తాను, శ్రద్ధగా వినండి. మరి తెలుగులో ఏకవచనము బహువచనము అని 2 మాత్రమే ఉన్నాయి. సంస్కృతంలో అయితే వచనములు 3 ఉన్నాయి. అవేమిటంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనము అన్నమాట.
1: ఏకవచనం అంటే ఏంటి తాతయ్య?
0: ఒక సంఖ్యను తెలియజేసేది ఏకవచనము. ఒక వస్తువును కాని ఒక వ్యక్తిని కాని తెలియచేయునది ఏకవచనం. ఉదాహరణకి పుస్తకము, నది, రాముడు ఇలాంటివన్నమాట.
2: మరి ద్వివచనం అంటే 2 వస్తువులను గాని 2 వ్యక్తులను గాని తెలియచేసేదా తాతయ్య?
0: అవునమ్మా. మరి బహు

0: పండ్లు, పువ్వు, పువ్వులు.
1: బాగా చెప్పావు రాఘవ. మరి నిత్యైక వచనాలు అనే ఉన్నాయి తెలుసా?
2: తెలియదు తాతయ్య.
1: నిత్యైక వచనములు అంటే ఏకవచనం మాత్రమే ఉండి బహువచనము లేనివి అన్నమాట. అటువంటి పదాలని నిత్యైక వచనాలు అంటారు.
3: నిత్యైక వచనములకు ఉదాహరణలు చెప్పవా తాతయ్య?
1: నిత్యైక వచన అటువంటి పదాలని నిత్యైక వచనాలు అంటారు.
3: నిత్యైక వచనములకు ఉదాహరణలు చెప్పవా తాతయ్య?
1: నిత్యైక వచనాలు అంటే దేశ పదాలైన అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట మొదలైనవి నిత్యైక వచనాలు. సస్యవాచక శబ్దాలు నిత్యైక వచనాలు. సస్యం అంటే పంట అని అర్థం. ఉదాహరణకి ఆముదము, ఇంగువ, ఉప్పు, చింతపండు, చమురు, పసుపు మొదలైనవి. అలాగే లోహవాచక శబ్దాలు కూడా నిత్యైక వచనాలే. ఇత్తడి, ఇనుము, కంచు, బంగారం, వెండి మొదలైనవన్నీ కూడా లోహవాచక శబ్దాలే. ఇవన్నీ కూడా నిత్యైక వచనాలే. అంతేకాకుండా గుణరసవాచకాలైన తెలుపు, నలుపు, ఎరుపు, తీపి, పులుపు, వగరు మొదలైనవన్నీ నిత్యైక వచనాలుగానే ఉంటాయి. కాకపోతే కొందరు ఆధునిక రచయితలు వెరైటీ కోసం బహువచనాలుగా ఆధునిక భాషలో రాస్తూ ఉంటారు.
0: నిత్య బహువచనము అంటే ఏమిటి తాతయ్య?
1: నిత్య బహువచనం అంటే బహువచనం మాత్రమే ఉండి ఏకవచనము లేని పదములు నిత్య బహువచనములు. అంటే ఎప్పుడూ బహువచనాలుగానే ఉండేవి. అంతర్వాదులు నిత్య బహువచనాంతాలు.
3: తాతయ్య, మరి వచనంలో భేదాలున్నాయా తాతయ్య?
1: తెలుగులో వచనం మహత్, అమహత్ భేదాలు ఆశ్రయించి ఉంటాయి.
3: మహత్తు, అమహత్తు అంటే ఏమిటి తాతయ్య?
1: పురుష బోధకాలన్నీ మహత్తులు అని, స్త్రీవాచకాలన్నీ అమహత్తులు అని అంటారు. గిరిజ, తెలుగులో ఏకవచన ప్రత్యయాలు ఏమిటో తెలుసా? చెప్పు.
3: నువ్వే చెప్పు తాతయ్య.
1: అందరూ, ఇందరు, ఎందరు, కొందరు, పెక్కుండ్రు, పలుగాండ్రు మొదలైనవన్నీ అంతర్వాదులు. ధాన్యవాచక శబ్దాలు నిత్య బహువచనాలు. వడ్లు, కందులు, పెసలు, మినువులు మొదలైనవి. పైరును చెప్పేటప్పుడు నిత్యైక వచనం. అదే ధాన్యాన్ని చెప్పేటప్పుడు నిత్య బహువచన రూపంలో చెబుతాం. ఉదాహరణకి పైరుని చెప్పేటప్పుడు కంది అని, ధాన్యాన్ని చెప్పేటప్పుడు కందులు అని అంటాం. అలాగే పెసర పంటను చెప్పేటప్పుడు పెసర అని, పెసర ధాన్యాన్ని చెప్పేటప్పుడు పెసలు అని అంటాం. అలాగే పైరుని చెప్పేటప్పుడు మినుము అని, ధాన్యాన్ని చెప్పేటప్పుడు మినుములు అని అంటాం. దాగుడు మూతలు, గొబ్బిళ్ళు మొదలైన ఆటలన్నీ కూడా నిత్య బహువచనాలుగానే ఉంటాయి. తెలుగులో డు, ము, ఉ ఈ మూడు ఏకవచన ప్రత్యయాలు అంటారు.
3: ఏకవచన ప్రత్యయానికి ఉదాహరణ చెప్పు తాతయ్య.
1: రాముడు, వృక్షము, దేనువు ఇలాంటి పదాలు వస్తాయి.
0: తాతయ్య, బహువచన ప్రత్యయం అంటే ఏమిటో చెప్పండి.
1: లు బహువచన ప్రత్యయం అవుతుంది. ప్రాచీన కాలంలో లు అనే రూపాలతో ఉండేవి. ఇంకో విషయం చెబుతాను. సంభారవాచకాలు అంటే ఏమిటో తెలుసా మీకు?
2: తెలీదు, చెప్పండి తాతయ్య.
1: చింతపండు, నూనె, నెయ్యి ఇలాంటివి సంభారవాచకాలు అంటారు.
3: క్రీడా విశేషాలకు ఉదాహరణలు చెప్పండి తాతయ్య.
1: క్రీడా విశేషాలు కూడా నిత్య బహువచనాలే. గొబ్బిళ్ళు, గుజ్జనగూళ్ళు, దాగుడు మూతలు, వెన్నెల కుప్పలు ఇలాంటివన్నీ అన్నమాట. పూజ్యత అనే అర్థంలో ఏకవచనానికి బదులుగా బహువచనాన్ని వాడతాం. ఉదాహరణకి వీరు మా తాతగారు అని అనొచ్చు. అలాగే సంబంధ బాంధవ్యాలు తెలియజేసేటప్పుడు కూడా బహువచనాన్నే ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఇది మా ఇల్లు, వీరు మా నాన్నగారు, మీ ఊరేది ఇలాంటివన్నమాట. కొన్ని సర్వనామాలు నిత్య బహువచనాలుగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇద్దరు, ముగ్గురు, పలువురు, పెక్కురు, అందరూ, కొందరు ఇలాంటివన్నమాట. మనకి తెలియని వారు వచ్చినప్పుడు అంటే

0: అజ్ఞాత వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు ఏకవచనానికి బదులుగా బహువచనం వాడొచ్చు.
1: తాతయ్య, మరి స్త్రీలింగంలో పుంలింగంలో ఏ ఏ ప్రత్యయాలు చేరుతాయి?
0: సాధారణంగా ఏకవచనం పుల్లింగంలో డూవర్ణకమును, స్త్రీలింగంలో ఊ ప్రత్యయమును, నపుంసకలింగంలో అమహద్వాచకము మూ ప్రత్యయమును చేరుతుంది. స్త్రీలింగంకి ఉదాహరణ వధువు, పుల్లింగానికి ఉదాహరణ రాము, రాముడు, నపుంసకలింగానికి జ్ఞానము, ధ్యానము ఇలాంటివి ఉదాహరణలు. అలాగే అన్ని లింగములలోనూ వాచికములలోనూ కూడా బహువచనం గురించి చెప్పేటప్పుడు లూ ప్రత్యయం వస్తుంది. అర్థమైంది కదా? వచనాలు గురించి

0: ఉద్దేశాలు.
1: బాగా చెప్పావు. ఇప్పుడు రాఘవ, నేను అడిగే పదాలకు బహువచన రూపాలు నువ్వు చెప్పు. రాజ్యం, రోలు, సూక్తి, సూర్యుడు.
0: రాజ్యం, రాజ్యాలు, రోలు, రోళ్ళు, సూక్తి, సూక్తులు, సూర్యుడు, సూర్యులు.
1: బాగా చెప్పారు.
2: అమ్మా, తాతయ్య ఈరోజు మాకు తెలియని మంచి విషయాలు చెప్పారు. నిన్ను కొన్ని అడుగుతా, చెప్తావా?
3: అబ్బో, మా వనజమ్మ నాకు ప్రశ్నలు వేస్తుందట. అడుగమ్మా, అడుగు.
2: అమ్మా, పులింగ మహద్వాచక బహువచనాలు చెప్పు.
3: చెప్తాను. రాములు, గురువులు, కవులు, మీరందరూ తాతయ్య దగ్గర చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు.
1: సరే, లేవండి, కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా కాస్త పలహారం చేద్దాం.
4: పదండి తాతయ్య, చాలా మంచి విషయాలు చెప్పారు.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం వచనములు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం వాక్యము తెలుగు పాఠం వింటారు.
6: అమ్మా, చెల్లి నాతో మాట్లాడడం లేదు, చూడు.
3: ఏమ్మా సాహితి, అక్కతో ఎందుకు మాట్లాడడం లేదు?
7: నేను మాట్లాడుతూనే ఉన్నానమ్మా.
6: అదేం కాదమ్మా, నేనేది అడిగినా అని సమాధానాన్నిస్తుంది. అవునా సాహితి?
7: అవునమ్మా. అవును కాదు అంటే కూడా మాట్లాడినట్టే కదా. అక్క నన్ను అన్నం తిన్నావా అని అడిగింది, నేను ఆ అన్నాను అంటే తిన్నాను అని చెప్పినట్టే కదా.
6: చూసావా అమ్మా, దాని తెలివి ఒక్క అక్షరం పలికి మొత్తం సమాధానం చెప్పానంటుంది.
3: చూడమ్మా స్వాతి, చెల్లి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మనం సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ఒక్క అక్షరం లేదా మాటతో కూడా జవాబిస్తాం. అప్పుడు ఆ అక్షరమో ఆ మాటో కూడా వాక్యమవుతుంది.
6: అదెలా అమ్మా?
3: చెప్తా విను. మనం సాధారణంగా మాట్లాడే మాటలు ఆయా సందర్భాన్ని బట్టి వాటి అర్థాలతో పూర్తి వాక్యాలుగా కూడా మారిపోతాయి. స్వాతి, మీ తరగతిలో మొదటి స్థానంలో నిలిచేదెవరు?
6: నేనే.
3: చూసావా, మా తరగతిలో మొదటి స్థానంలో నిలిచేదాన్ని నేనే అనే పూర్తి వాక్యాన్ని చెప్పకుండా నేనే అన్న ఒక మాటతో సమాధానం చెప్పేశావు. అదే వాక్యమంటే.
6: అమ్మా, ఇంతకీ వాక్యమని దేని అనాలి?
3: ఒక పదం కానీ కొన్ని పదాలు కానీ ఒకచోటు చేరి అర్థవంతంగా మారితే అదే వాక్యమవుతుంది. ఉదాహరణకు, రాముడు రావణుణ్ణి సంహరించాడు అన్నది సంపూర్ణ వాక్యం.
7: అమ్మా, ఇందులో రాముడు అనేది కర్త, రావణుడు అనేది కర్మ, సంహరించాడు అనేది క్రియ కదూ?
3: అవునమ్మా, సంపూర్ణమైన వాక్యంలో కర్త, కర్మ, క్రియలు ఉంటాయి.
6: అమ్మా, ప్రతి వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే ఈ మూడు ఉండాలా?
3: ఇందాక నేను చెప్పిందదే, ఈ మూడు ఉంటే అది సంపూర్ణ వాక్యం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి క్రియ లేకుండాను, కర్మ లేకుండాను కూడా వాక్యాలను ఉపయోగిస్తుంటాం.
6: నేను చదివాను అనే వాక్యంలో కర్మ లేదు కదమ్మా?
3: అవునమ్మా, నేను పుస్తకం చదివాను అంటే అది సంపూర్ణ వాక్యమవుతుంది. కాని నీవు చెప్పిన వాక్యంలో నేను చదివాను అంటే నువ్వు ఏం చదివావో తెలియటం లేదు.
7: అమ్మా, క్రియలేని వాక్యం ఒకటి చెప్పవా?
3: తప్పక చెప్తానమ్మా విను. మా ఇల్లు.
6: మా ఇల్లు ఇక్కడ ఉన్నది అంటే పూర్తి వాక్యం అయ్యేది కదమ్మా?
3: అవునమ్మా, కర్త, కర్మ, క్రియలతో కూడి ఉంటేనే అది అర్థవంతమైన వాక్యం అవుతుంది.
6: అమ్మా, క్రియలేని వాక్యం ఇంకొకటి నేను చెప్పనా?
3: చెప్పు.
6: అది చెట్టు.
7: నేను చెప్తా, ఆయన డాక్టరు.
3: ఇలాంటి చాలా వాక్యాలు మీ పాఠ్యపుస్తకాల్లో చాలా ఉంటాయి. వెదికి చూడండి. క్రియలేని వాక్యాలలో మొదటి పదాన్ని ఉద్దేశం అని, రెండవ పదాన్ని విధేయం అని అంటారు. వాడు మంచివాడు, ఆగది వెడల్పు, ఈ బావి లోతు, ఆమె టీచరు వంటి వాక్యాలను క్రియారహిత వాక్యాలుగా చెప్పుకోవచ్చు.

0: పోతే అది అసమాపక క్రియ.
1: నేను బడికి వెళ్ళాను, ఇందులో వెళ్ళాను అన్నది సమాపక క్రియ కదమ్మా.
0: అవునమ్మా, ఇందులో బడికి వెళ్లడం అనే పని పూర్తి అయినట్లు తెలిపే క్రియాపదం వెళ్ళాను. ఇదే అసమాపకమైతే?
2: నేను చెప్పనా, నేను బడికి వెళ్ళి అని ఉంటుంది.
0: కరెక్ట్, బాగా చెప్పావు. తిని, వెళ్ళి, చదివి, వచ్చి మొదలైన క్రియలన్నీ అసమాపక క్రియలు. ఈ అసమాపక క్రియలతో

0: రెండవది, రెండింటిలో నామవాచకం ఉంది. ఇక మూడవది, ఈ రెండూ సమాపక క్రియాపదంతో ముగిశాయి. ఇకపోతే నాలుగవది, ఈ రెండు వాక్యాలకు సమానమైన ప్రాధాన్యం ఉంది.
1: అవును మాయ, వీటిని కలిపి రాసినప్పుడు క్రియాపదం చివరన ఉండేలా రాస్తాం.
2: సంయుక్త వాక్యంలో నామవాచకాన్ని ఒక్కసారి మాత్రమే రాస్తే సరిపోతుంది.
0: బాగా గ్రహించారర్రా. మీ పాఠాల్లోని కొన్ని సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మనం ఇప్పుడు మార్చుకుందాం.
1: అలాగే మామయ్య.
0: వసంత పాటలు రాస్తుంది. వసంత పాటలు పాడుతుంది.
1: వసంత పాటలు రాస్తుంది, పాడుతుంది.
0: ఇందులో రెండు వేర్వేరు క్రియాపదాలున్నాయి గనక ఇలా వరుసగా చెప్పారు. బాగుంది. మరొకటి వినండి. ఆయన ప్రొఫెసరా, ఆయన డాక్టరా?
1: ఆయన ప్రొఫెసరా, డాక్టరా?
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ వాక్యంలో ఆయన అనే మాటను, అంటే సర్వనామాన్ని ఒక్కసారి మాత్రమే సంయుక్త వాక్యంలో పలికాం. అర్థమైందా? మీకు మరొక ఉదాహరణ ఇస్తాను, చెప్పండి చూద్దాం. ఆయన పెద్దవాడు, ఈయన పెద్దవాడు.
1: నేను చెప్పనా మావయ్య, పెద్దవాడు అనే మాటను ఒక్కసారి మాత్రమే చెప్పాలి. ఆయన, ఈయన పెద్దవాడు, కరెక్టేనా?
0: కాదురాము, ఆయన ఈయన అని ఇద్దరిని గురించి చెబుతున్నాం కదా, అందుకే ఆయన ఈయన పెద్దవాళ్ళు అని బహువచనంలో చెప్పాలి. సరేనా?
1: సరే మావయ్య.
3: అన్నయ్య, పిల్లలు మిమ్మల్ని ఏమి విసిగించటం లేదు కదా?
0: అదేం లేదమ్మా, ఈ పిల్ల

0: ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు.
1: బాగా చెప్పావమ్మా. ఈ రెండు సామాన్య వాక్యాలలో వచ్చిన సురేంద్ర అన్న పేరును ఒక్కసారే తీసుకున్నాం. ఈ వాక్యాల్లో సురేంద్ర రెండు పనులు చేశాడు. ఒకటి ఇంటికి రావడం, రెండు అన్నం తినడం. వీటిలో మొదటి వాక్యంలోని క్రియను అసమాపక క్రియగా మార్చాలి. తర్వాతి వాక్యాన్ని సమాపక క్రియతో ముగించాలి. అప్పుడు సురేంద్ర మా ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు అనే వాక్యం అవుతుంది.
2: అంటే అన్నయ్య, సంక్లిష్ట వాక్యంలో ఒక అసమాపక వాక్యం, ఒక సమాపక వాక్యం ఉండాలా?
1: అవునమ్మా, అసమాపక వాక్యాలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, గాని చివరన మాత్రం సమాపక వాక్యంతో ముగించాలి. అది ఎలాగంటే, సురేంద్ర మా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని పీట మీద కూర్చొని అన్నం తిన్నాడు.
0: ఇందులో మూడు అసమాపక వాక్యాలు, ఒక సమాపక వాక్యం ఉంది మామయ్య.
2: అన్నయ్య, నాదో సందేహం, ఈ సంక్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఏ కాలంలో ఉండాలి?
1: మంచి ప్రశ్నే వేశావమ్మా. ఉపవాక్యాల్లోని క్రియలు ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ సూచించే పనికంటే ముందు జరిగిన పనులను సూచిస్తాయి. కనుక క్రియలన్నీ ఒకే కాలంలో, అంటే భూతకాలంలో ఉంటే భూతకాలంలోనే ఉండాలి, వర్తమాన కాలంలో ఉంటే వర్తమాన కాలంలోనే ఉండాలి. ఉదాహరణకు, గోపి లైబ్రరీకి వెళ్ళాడు, గోపి పుస్తకం తెచ్చాడు. ఇందులో వెళ్ళడం తేవడం రెండూ భూతకాలానికి, అంటే గడిచిపోయిన కాలానికి సంబంధించినవే.
3: వర్తమాన కాలంలో ఈ సంశ్లిష్ట వాక్యాలు ఎలా ఉంటాయి?
1: చెప్తా వినండి. ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ వర్తమాన కాలంలో ఉంటే ఉపవాక్యాలలోని క్రియాపదాలు కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి. ఎలాగంటే, ఆయన నడుస్తున్నాడు, ఆయన ఆయాసపడుతున్నాడు.
3: ఆయన నడుస్తూ ఆయాసపడుతున్నాడు.
1: బాగుందర్రా, బాగుంది. మీకు సంశ్లిష్ట వాక్యం బాగా అర్థమైందన్నమాట. మనం ఎవరితోనైనా ఏ మాటైనా మాట్లాడాలంటే మంచి అర్థవంతమైన వాక్యాలనే వాడాలి. అలాగే రాసేటప్పుడు కూడా అర్థవంతమైన సక్రమమైన వాక్యాలనే రాయాలి. భూతకాలానికి చెందిన వాక్యమైతే క్రియాపదాన్ని భూతకాలంలోనే చెప్పాలి. అలాగే వర్తమాన కాలంలోనైతే వర్తమాన క్రియతో, భవిష్యత్ కాలంలోనైతే భవిష్యత్ క్రియతో వాక్యాన్ని ముగించాలి.
3: సాధారణంగా కర్త, కర్మ, క్రియ ఉన్న వాక్యాలు సామాన్య వాక్యాలు.
0: రెండు గాని అంతకన్నా ఎక్కువ గాని సమప్రాధాన్యం ఉన్న వాక్యాలను ఒక్కచోట చేరిస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది.
3: నేను చెప్తే వినండి. అసమాపక క్రియలతో ముగిసే ఉపవాక్యాలను ప్రధాన వాక్యంతో కలిపితే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది.
4: వెరీ గుడ్. మీకు బాగా అర్థమైందన్నమాట.
2: అన్నయ్య, మీరిలా అడుగుతుంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇక లేవండి.
1: పదండర్రా పిల్లలు.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం వచనములు మరియు వాక్యము తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎక్కువ ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: ఆధునిక సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన డాక్టర్ సంజీవ్ హోమియో.

0: సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలైజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.

నడిపిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.

0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు లిజినెస్. మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరొకసారి మనం ఎన్ని పూజలు చేస్తున్నా అభివృద్ధి కనిపించకపోవడానికి, పనులు ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటంటే, మనం ఆపద సమయంలో మనం రకరకాల మొక్కులు, రకరకాల దేవతల పేరు మొక్కుకుని మరి కాలాంతరంలో వాటిని తీర్చడం మర్చిపోతూ ఉంటాం కదండి. మరి అయితే ఆరుద్ర నక్షత్రం సోమ ప్రదోషం కలిసిన రోజున నందీశ్వరుడి దగ్గర, మరి స్వామి నేను ఏ దేవతకైనా ఏవైనా మొక్కులు మొక్కుకుని వాటిని తీర్చడం మర్చిపోయి ఉంటే క్షమించు తండ్రి అని చెప్పి కొబ్బరికాయ కొడితే కనుక ఆ దోషాలు తొలగిపోతాయి అని చెప్పి శైవ ఉపాసన గ్రంథాలు తెలియజేస్తున్నాయన్నమాట. లిజినెస్ విన్నారు కదా, అంటే మనం చూడండి ఒక్కొక్కసారి ఎన్ని పూజలు చేస్తున్నా సరే అభివృద్ధి అనేది కనిపించదు, పనులు అనేవి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. మరి దీనికి గల కారణం ఏంటంటే, మనకి ఏదైనా కష్టకాలంలో ఆపద సమయంలో రకరకాల మొక్కులు, రకరకాల దేవతల పేరును మొక్కుకుని కాలాంతరంలో వాటిని తీర్చడం మర్చిపోతూ ఉంటాం, అదే కారణం. అయితే మనం కనుక ఆరుద్ర నక్షత్రం సోమ ప్రదోషం కలిసిన రోజున నందీశ్వరుడి దగ్గర, మరి స్వామి నేను ఏ దేవతకైనా ఏమైనా మొక్కులు మొక్కుకుని వాటిని తీర్చడం మర్చిపోయి ఉంటే కనుక క్షమించు తండ్రి అని చెప్పి ఒక కొబ్బరికాయ కొడితే ఆ దోషాలు తొలగిపోతాయి అని చెప్పి శైవ ఉపాసన గ్రంథాలు తెలియజేస్తున్నాయన్నమాట. లిజినెస్ మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరిలో ఉన్నారు, బాగున్నారు కదా. మరి మగధీర చిత్రం నుండి ధీర ధీర అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నటన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇందాక ఒక మంచి మాట చెప్పుకున్నాం కదండి మనం, అంటే సోమవారం సోమ ప్రదోషం ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున నందీశ్వరుడి దగ్గర నమస్కారం చేసి కొబ్బరికాయ కొడితే మరి కష్టాలు దోషాలు అనేవి తొలగిపోతాయి, ఏదైనా మొక్కులు మొక్కుకొని తీర్చకపోతే అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ ప్రదోషం అంటే ఏంటి, మరి సోమ ప్రదోషం అంటున్నారు, అంటే అసలు ఈ ప్రదోషం అంటే ఏంటి, సోమ ప్రదోషం అంటే ఏంటి తెలుసుకుందామా. మరి ప్రదోషం రోజున అంటే సాయంత్రం, మరి ప్రదోషం రోజున సాయంత్రం అంటే ప్రదోష

వేళలు శివాలయాల్లో అభిషేకం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకం చేస్తారనమాట. మరి జాతకంలో గోచరించని దోషాలు సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం కనుక దర్శిస్తే తొలగిపోతాయి అనేది శాస్త్రవచనం అనమాట. అంటే ప్రదోష వేళలు ఆ అభిషేకాన్ని మనం చూస్తే చాలా మంచిదనమాట. అంటే ఈ దోషాలు, ఇటువంటి దోషాలన్నీ కూడా జాతకంలో గోచరించని, అంటే జాతకం చూపిస్తే అంత బాగుందండి, ఏం లేదు జాతకం ఎటువంటి దోషం లేదు అంటారు. అంటే జాతకంలో కూడా కనిపించని దోషాలు సైతం మరి నందీశ్వరునికి చేసే అభిషేకాన్ని కనుక మనం దర్శిస్తే తొలగిపోతాయి అనేది శాస్త్రవచనం. మరి ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. అంటే ప్రతిరోజు సూర్యాస్తమయ కాలంలో దాదాపు 6 గడియల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తూ ఉంటారు. మరి 6 గడియల సమయం అంటే ఇంచుమించుగా 2 గంటల 24 నిమిషాలు. మరి ఆ సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తూ ఉంటారు. మరి ప్రదోషకాలంలో త్రయోదశి అనే తిథి ఉంటే కనుక దాన్ని మహాప్రదోషం అంటారు. మరి మహాప్రదోషం రోజున శివభక్తులు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారటండి. మనకి 2 త్రయోదశి తిథుల్లో అంటే శుక్లపక్షం మరియు కృష్ణపక్షం ఉంటాయి కదా, అలా ఏంటంటే 2 త్రయోదశి తిథుల్లో ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజు మాత్రమే పాటిస్తూ ఉంటారనమాట. ఇక ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడు అనేది నృత్య రత్నావళిలో చెప్పబడింది. మరి ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ కూడా శివుణ్ణి అర్చిస్తారు అని భావిస్తూ ఉంటారు. మరి ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమం అని చెప్పబడుతోంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా భావిస్తూ ఉంటారు. మరి ప్రదోష సమయంలో శివాలయాల్లో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి అని భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. మరి నందీశ్వరుడు 4 వేదాలు 64 కళలను అభ్యసించి మరి నిష్ణాతుడైనప్పటికీ కూడా వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడు అని విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల నందీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల బుద్ధి కుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. ఇక ఈ మహాప్రదోషం అంటే ఏంటి, అంటే త్రయోదశ అంటున్నారు, మహాప్రదోషం అంటున్నారు, ఏంటి అంటే కనుక ఆదివారం రోజు వస్తే కనుక దాన్ని రవి ప్రదోషం అంటారు. అంటే ఈ త్రయోదశి తిథి అనేది ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని, సోమవారం రోజు వస్తే దాన్ని సోమ ప్రదోషం అని, మంగళవారం రోజు వస్తే దాన్ని భౌమ ప్రదోషం అని, బుధవారం రోజు వస్తే దాన్ని బుధ ప్రదోషమని, గురువారం రోజు వస్తే దాన్ని గురు ప్రదోషమని, మరి శుక్రవారం రోజున వస్తే దాన్ని శుక్ర ప్రదోషమని, శనివారం రోజున వస్తే దాన్ని శని త్రయోదశి అని, శని ప్రదోషమని పిలుస్తూ ఉంటారనమాట. అంటే వీటిలో మరి శుక్లపక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషాలు విశేషమైనవిగా భావిస్తూ ఉంటారనమాట. ఓకే లిజినెస్, మరి శ్రీ సోమ ప్రదోషం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి SMS చేశారండి. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు ప్రోగ్రామ్స్ అయితే వింటూ ఉంటాము అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం ముఠా మేస్త్రీ చిత్రం నుండి అంజనీ పుత్రుడా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమిదో. మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఒక శివక్షేత్రం గురించి, శైవక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. మరి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీన మహిమాన్వితమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం. మరి హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కుల్కచర్ల మండలంలోని బండి ఎల్కిచర్ల గ్రామానికి సమీపంలో ప్రకృతి ఒడిలో ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉందన్నమాట. ఇక స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్తున్న శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్య పాప విమోచనం కోసం మహర్షులు శివలింగాలను ప్రతిష్ఠించి పూజించమని సూచించారు. ఇక ఆ సూచన మేరకు శ్రీరామచంద్రుడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు అని భక్తుల విశ్వాసం. మరి శ్రీరాముడి చేత ప్రతిష్ఠ

ప్రతిష్ఠించబడినందువల్లే ఇక్కడి పరమశివుణ్ణి రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు అని స్థలపురాణం చెప్తోంది. ఇక ఆలయానికి సమీపంలోనే శ్రీరామ లక్ష్మణుల ఆలయం కూడా ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ఇక పాం బండగా ఎలా పేరొచ్చింది తెలుసుకుందాం. మరి ఈ క్షేత్రంలోని భారీ బండరాయి ఆకారం పాము ఆకారాన్ని పోలి ఉండటంతో దీనికి పాం బండ అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తూ ఉంటారు. మరి పూర్వం ఈ బండ ఒకే పెద్ద ఏకశిలగా ఉండేదని, కాలక్రమంలో అది రెండుగా చీలిపోయిందని భక్తుల విశ్వాసం. ఒక పెద్ద పాము బండ మధ్య నుంచి వెళ్లడంతో ఆ బండ కాస్త రెండుగా చీలిపోయింది అని ఆసక్తికరమైన స్థానిక కథనం కూడా ప్రచారంలో ఉంది. మరి ఆలయ వెనుక భాగంలో ఒక పుట్టులింగం దర్శనమిస్తుంది. మరి ఈ లింగం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక ఆలయానికి సమీపంలో బ్రహ్మరాంబాదేవి ఆలయం ఉండగా ఆలయ ముందు భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. మరి ఈ క్షేత్రంలోని మరో విశేషమైన ప్రదేశం పాం బండపై ఉన్న పవిత్రమైన గుండం. మరి భారీ బండరాయి మధ్యలో ఉన్న ఈ గుండంలో ఎల్లప్పుడూ కూడా నీరు ఉంటుందని భక్తులు చెప్తూ ఉంటారు. మరి శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించే సమయంలో పుణ్య జలం కోసం తన బాణంతో బండ మధ్యలో ఈ గుండాన్ని సృష్టించాడు అని స్థానికుల యొక్క స్థలపురాణం. ఇక ఈ గుండంలోని నీటితోనే శ్రీరామచంద్రుడు రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేశాడని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, ఈ నీటిని పొలాల్లో పశువులపై ఇళ్ల వద్ద చల్లితే అరిష్టాలు తొలగిపోతాయని స్థానికులు భక్తులు నమ్మకం. ఇక భారీ బండరాళ్ళు, వాటి మధ్యలో ఉన్న పవిత్ర గుండం, శివాలయం, రామలక్ష్మణుల ఆలయం, బ్రహ్మరాంబాదేవి ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇవన్నీ కలిసి పాం బండ క్షేత్రాన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలబెడుతున్నాయి. ప్రకృతి అందాల మధ్య శివారాధన, శ్రీరాముని స్మరణ, పవిత్ర జలదర్శనం భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. మరి హైదరాబాద్ నుంచి మనం పరిగి చేరుకుని అక్కడి నుంచి మహబూబ్ నగర్ లేదా కుల్కచర్ల వైపు వెళ్లే బస్ సర్వీసుల ద్వారా బండి ఎల్కిచర్ల సమీపంలోని ఈ పాంబండ రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మరి ఒక్కసారి దర్శిస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రకృతి ఆధ్యాత్మిక సౌందర్యంతో నిండిన పుణ్యక్షేత్రం పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం. లిజినెస్, మరొక పుణ్యక్షేత్రం గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, కట్లవారి కుటుంబ సభ్యులు మనకి SMS చేశారు. మరి శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి. మరి సోమ ప్రదోషం గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం డమర్కుం చిత్రం నుండి శివశవ శంకర్ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, అనకాపల్లి దగ్గర కసింగ్కోట నుండి పాలూరి త్రినాథరావు గారు, కృష్ణారావు గారు, కామేశ్వరరావు గారు, అట్ట నోకరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మేడం గారు మీరు చెప్పే మంచి మంచి విషయాలన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి, చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు అనకాపల్లి దగ్గర కసింగ్కోట గ్రామంలో మరి ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి కమల్ కుమార్ పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఓం రామ్, రషీద్ ఖాన్, రమణ, అబ్దుల్ మన్నన్, గణపతి, ముజీబ్, భాస్కర్, శోభ, కళ్యాణి, రత్నమాల, అంతేకాకుండా ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర కసింగ్కోట గ్రామంలో ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి కమల్ కుమార్ గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, అలానే మీ బ్యాచ్ అందరి తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి కమల్ కుమార్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సుస్వాగతం మూవీ నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరే చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంక్రాంతి మూవీ నుంచి ఎలా వచ్చానమ్మా గులాబీ లవానా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 24 అనగా ఈరోజు దరివేముల రామజోగయ్య శాస్త్రి గారు, అలానే గాయని డబ్బింగ్ కళాకారిణియకు గీతామాధురి గారుల పుట్టినరోజులు అంటున్నారు. మరి ప్రస్తుత కాలంలో ఉన్న గీత రచయితల్లో ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రియ శిష్యులు. మరి యువసేన చిత్రం ద్వారా ఏ దిక్కున నీవుంటే ఎగురొస్తా పావురమా అనే పాట ద్వారా పరిచయమై గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి పుట్టినరోజు. అలానే మన గోదావరి జిల్లాలకు చెందిన ఈ తరం గాయని మణుల్లో ఒకరైన సొంటి ప్రభాకర శాస్త్రి లక్ష్మీ దంపతుల ఏకైక సంతానమైన గీతామాధురి మరి ప్రేమలేఖ రాస చిత్రం ద్వారా సింగర్గా పరిచయమయ్యారు. మరి పుట్టినరోజు కాబట్టి వీరిద్దరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి రామజోగయ్య శాస్త్రి గారికి, అలానే గీతామాధురి గారికి మీ తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అలానే ఆగస్టు 24 మరి ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లాలో మా పెద్దాపురంలో పుట్టినటువంటి చిత్ర పరిశ్రమ తొలి నాళ్లలోని చక్కని కథానాయిక మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఉత్తమ నటి మణుల్లో అగ్రభాగంలో నిలిచి అగ్రతాంబూలం అందుకున్న అద్భుత టీమణియకు అంజలీదేవి గారి పుట్టినరోజు అనగా జయంతి. మరి అంజలీదేవి గారు, ఆమె అసలు పేరు

అంజనమ్మ, అందరూ కూడా అంజమ్మ అంజమ్మ అని పిలిచేవారు. మరి అంతకుముందు ఎన్నెన్నో నాటకాలు ఆమె అంజమ్మ అంజనమ్మ పేరు మీద నటించడం జరిగింది. ఇక సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యే సమయంలో సన్నిహితులు ఆమె పేరును అంజని కుమారిగా మార్చడం జరిగింది. ఇక బాలనటిగా ఆమె 1936 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర చిత్రంలో లోహితాసుడు పాత్ర ద్వారా పరిచయం కావడం జరిగింది. ఇక హీరోయిన్గా ఆమెకు తొలి అవకాశం ఇచ్చిన మరి అలనాటి ప్రఖ్యాత దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు ఆయన డైరెక్షన్లో 1947 సంవత్సరంలో గొల్లబామ అనే చిత్రం ద్వారా పరిచయం చేయడం జరిగింది. మరి ఆ సమయంలో ఆయన అంజనీ కుమారి పేరును అంజలీదేవిగా మార్చడం జరిగింది. అప్పటి నుండి ఆమె పేరులోనూ మార్పు జరగకపోవడంతో పాటుగా ఆమెకు నటనా ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది. మరొకటా రెండా మన సరదాగా కాసేపు కార్యక్రమంలో మాకు తెలియపరచడం కోసం మీరు తీసుకునే అంశాలు మరి నేను ఎప్పుడు అన్నట్లుగా ఏమని పొగడనురా అని అప్రహతంగా మరి కొనసాగింది అని చెప్పంటున్నారు. ఇక సుప్రసిద్ధ సంగీత దర్శకులైన మరి పెనుపాత్రిని ఆదినారాయణరావు గారనగా పి ఆదినారాయణరావు గారితో వివాహం జరిగాక ఆ దంపతులు అంజలి పిక్చర్స్ ప్రారంభించి దాదాపుగా 30 చిత్రాలు నిర్మించడం జరిగింది అంటున్నారు. మరి వారు తీసిన ఎన్నో చిత్రాలతో పాటు శోభన్ బాబు జయప్రద నటించినటువంటి చిరంజీవి గారు వచ్చే కొత్తల్లో తీసిన చిత్రం చండీ ప్రియ కూడా ఘన విజయం సాధించింది. ఇక సినిమాల పరంగా ఆమె వటవృక్షం లాంటి వారని చెప్పుకోవచ్చు. మరి ఆమె కోసం చెప్పాలంటే చాలా విషయ వృత్తాంతం ఉంది. మరి సమయానుభవం వల్ల మరో ముఖ్యమైన విషయంతో ముగించేస్తున్నాను అంటున్నారు. అలానే ఆమెకు హీరోయిన్ గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకులు సి పుల్లయ్య గారు, వారి కుమారులైన సిఎస్ రావు గారుల సంయుక్త దర్శకత్వంలో 1963 తీసిన లవకుశ చిత్రంలో సీతగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోయారో, ఆ చిత్రం ఆమెకు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు. మరి ఆ చిత్రం తర్వాత ఆమె బయటకు వచ్చినప్పుడు రైతులు గట్ర పాదాభివందనం చేస్తూ మరి పాదాభిషేకం చేస్తూ ఆమె పాదాల వద్ద వారి పొలంలో వేసిన పంట మొక్కల్ని పెట్టి అమ్మ సీతమ్మ తల్లి మరి మా పంటలు బాగా పండించు తల్లి అనేవారట. అలాంటి నటిమణి మా ఊరు వారు కావడమే సంతోషం. అంటే నా చిన్నప్పుడు మేము ఆమె ఇంటికి కోతవేటు దూరంలోనే ఉండేవాళ్ళం అని తెలియజేయడానికి మిక్కిలి సంతోషిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా అంజలీదేవి గారికి ఘన నివాళి తెలియజేస్తూ ఆమెకు అత్యంత పేరు తెచ్చిపెట్టిన చిత్రం మరి లవకుశ చిత్రం నుండి సముద్రాల వారి రచనలు, ఘంటసాల గారి సంగీత సారథ్యంలో మరి ఘంటసాల మాస్టర్ ఆలపించినటువంటి సందేహించకమ్మ రఘురామ ప్రేమను సీతమ్మ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భారత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి నువ్వు వస్తావని మూవీ నుంచి పాటల పల్లకి వేయని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నిన్న గ్రామం నుండి శుభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు శీర్షిక వచ్చేసి జానపదం జనపదమే అంటున్నారు. తెలుగు నేల కళలకు పుట్టినిల్లు జానపదమే మన మట్టి వాసనల చిరునామా. తప్పిటిగుళ్ల తాళాల మధ్య మువ్వల సవ్వడుల మధురగానం, హరిదాసుల హరి సంకీర్తనలు, పల్లెగుండెల్లో భక్తినాదం, బుర్ర కథల మాటల్లో చరిత్ర పలుకుతుంటే, ఒగ్గు కథల గాథల్లో పౌరుషం ఉప్పొంగితే, పాల్కురికి సోమనది విపద లో జ్ఞానం, యక్షగానాల్లో సజీవమయ్యి మన సంస్కృతి గానం. ఇవి కేవలం నిన్నటి జ్ఞాపకాలు కావు, మన జాతి మూలాలను తెలిపే జీవధారలు, భావితరాలకు అందించాల్సిన అమూల్యమైన వారసత్వ సంపదలు. అందరిస్తున్న కళారూపాలను చూసి మౌనంగా ఉండకూడదు మనం. కళను కాపాడాలంటే ముందుగా కళాకారుడి కన్నీటిని తుడవాలి మనం. కళాకారుడికిచ్చే గౌరవమే అతని కళకు అసలైన ఆదరణ. వారి చేతికి అందించే చేయూతే మన సంస్కృతికి నిజమైన రక్షణ. ఒక పాటను నిలబెడితే ఒక తరం నిలిచినట్లే, ఒక కళను కాపాడితే ఒక సంస్కృతి నిలిచిన మట్టి వాసన మరవకుందాం, మన మూలాలను మరుగున పడనీయకుందాం. జానపద జ్యోతి ఆరిపోకుండా తరతరాలకు వెలుగునిద్దాం. జానపదం బతికితే మన సంస్కృతి బతుకుతుంది, మన సంస్కృతి బతికితే మన జాతి ఆత్మ బతుకుతుంది. జానపదం జనపదమే నిలుస్తుంది అంటున్నారు. అలానే ఇల్లు ఇల్లాలు చిత్రం నుండి వినరా సూరమ్మ తన చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే ఈ నడమ కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మల్లమ్మ కథా చిత్రం నుండి ఈసా మహేశ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. స్వామ ప్రదర్శనం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే తిరుమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు ముందు మాట శీర్షికలు తెలియజేసిన మంచి మాట, మనం ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని నోములు నోస్తున్నా మనకు శుభం మనలో అభివృద్ధి సిద్ధించకపోతే ఈ విషయాన్ని అనగా మేము ఎప్పుడైనా ఏ దేనికైనా ముక్కులు మొక్కుకుని వాటిని నెరవేర్చని సందర్భాలు ఆరుద్ర నక్షత్ర సమయంలో పరమశివుని ప్రియవాహనమైన నందీశ్వరునికి తెలియజేసుకుంటే ఆయన దయతో ఆ తర్వాత మనం చేసే పూజలు నోచే నోముల యొక్క పుణ్యఫలం దక్కి మనకు శుభం కలిగి మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పిన విషయం చాలా చాలా బాగుంది అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి సర్దార్ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చక్కని పాటలతో చక్కని మాటలతో అలరిస్తున్న విష్ణు ఎఫ్ఎంకి నమస్తే అంటున్నారు. అలానే శోభారాణి గారు జానపద కవిత చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ వింటారు. ప్లీజ్ నన్ను లోపలికి పంపండి, నేను మా అమ్మా నాన్నల్ని చూడాలి. తెలుగు మాటలు వినిపించి తలెత్తి చూశాడు ప్రణవ్. ఓ అమ్మాయి వార్డ్ గేటు దగ్గరగా కాపలా ఉన్న వాచ్మెన్ని ఏడుస్తూ అర్థిస్తోంది. తమిళనాడు రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డ్ అది. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. ప్రణవ్ లేచి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళాడు. ఆమె చాలా అందంగా ఉంది. 20 ఏళ్ల వయసుంటుంది. తెల్లగా పాలరాతి శిల్పంలా ఉంది. ఏం కావాలి మీకు? ప్రణవ్ అడిగాడామని. నిన్న రాత్రి మా అమ్మ నాన్నకు యాక్సిడెంట్ అయింది. టూర్లో ఉన్న నేను విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను. నాకు వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనుంది. ఈయన నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు అంది ఆ అమ్మాయి కన్నీళ్లతో. ప్రణవ్ వాచ్మెన్తో తమిళంలో మాట్లాడాడు. ఆ అమ్మాయి తరపు బంధువులెవరూ లోపలికి వెళ్లారని, ఆయన వచ్చాక ఆమెను లోపలికి పంపుతానని చెప్పాడు అతను. మీ వాళ్ళెవరైనా లోపలికి వెళ్లారా? ఆమెను అడిగాడు ప్రణవ్. మా పెదనాన్న వెళ్లారు. ఆయన వెళ్ళి 1/2 గంట దాటుతోంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, మీ అమ్మ నన్ను క్షేమంగానే ఉండుంటారు. మీరెలా కూర్చుని దేవుణ్ణి ప్రార్థించండి. మీ పెదనాన్న రాగానే మిమ్మల్ని లోపలికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు ప్రణవ్. ఆమె బెంచిపై కూర్చుని కళ్ళు మూసుకుంది. టెన్షన్ వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. ప్రణవ్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆమె అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అని అడిగాడు మెల్లగా. వాళ్ళింకా ఎక్కడున్నారు? నిన్న రాత్రి ఇక్కడికి తీసుకునొచ్చినప్పుడే చనిపోయి ఉన్నారు. ఆ అమ్మాయి లోపలికెళ్ళి చూస్తే తట్టుకోలేదు. పెద్ద ఆయన వచ్చి ఆమెకు చెబుతాడని చూస్తున్నాను. షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు ప్రణవ్. మనసంతా కలిచివేసినట్టయింది అతనికి. అమ్మాయి వైపు చూశాడు. కళ్ళు మూసుకుని కూర్చునుంది. అతని మనసు ఆమె పట్ల జాలితో నిండిపోయింది. మార్చురి ఎక్కడుంది?

0: లోపల వైపునుంది. ఆ పెద్దయన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఇంతలో ఓ వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చాడు. సుమారు 60 ఏళ్లుంటాయి అతనికి. ఆ అమ్మాయి చటుక్కున కళ్ళు తెరిచి ఒక్క పరుగున ఆయన దగ్గరకు వెళ్ళి, "అమ్మా నాన్న ఎలా ఉన్నారు పెదనన్నా?" అని అడిగింది ఆతృతగా. అతను మాట్లాడలేకపోతున్నాడు, కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. "పెదనన్నా, నాన్న ఎలా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి పెదనన్నా." ఆయన భుజాలు పట్టుకుని కదుపుతూ అడిగింది ఏడుస్తూ. ఆయన ఒక్కసారిగా బావురమన్నాడు. ఆమెకు విషయం అర్థమైనట్లుంది. షాక్ తిన్నట్లు చూసింది ఆయన వైపు. తర్వాత మెల్లగా, "అమ్మా" అంది భయం భయంగా చూస్తూ. ఆయన తల అడ్డంగా ఊపారు. ఆ తర్వాత ఆమె ఏడుపు అక్కడున్న వారిని అందరినీ కదిలించింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రణవ్ కళ్ళ నిండా నీరు నిండింది. వారి వెంట ఎవరూ లేకపోవడం గమనించిన ప్రణవ్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగించడానికి వారికి సహాయం చేశాడు. అతనికి తమిళ భాష రావడం వల్ల, అతను ఆ హాస్పిటల్కు చాలాసార్లు వచ్చి ఉండటం వల్ల పనులు సులభంగా అయ్యాయి. ఉదయం 5 గంటలకు అంబులెన్స్ తిరుపతి బయలుదేరింది. ఆ అమ్మాయి పెదనన్న ప్రణవ్ చేయి అందుకుని, "చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తావా?" అని అడిగాడు. "లేదండి, మాది చిత్తూరు. మా మేనత్తుకు కాస్తంత సీరియస్ అయితే ఇక్కడ చేర్పించాం. రేపు ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తారు. మాకు స్నేహితుడివి కావు, బంధువువి కావు. వయసులో చిన్నవాడివైనా మాకు ఎంతో సహాయం చేశావు. వివోయు ఎలా ఆప్త బంధువునే అనుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి. అక్కడ మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేదా నన్ను మీతో పాటు రమ్మంటారా?" "మరి మీ మేనత్త?" "ఆవిడ దగ్గర మా నాన్నగారు, మా చిన్నాన్నలు ఉన్నారు." "వద్దులే బాబు, ఇప్పటికే చాలా శ్రమించాం నీకు. అక్కడ నేను చూసుకుంటానులే." అంబులెన్స్ కదిలింది. ఆ అమ్మాయి వైపు చూశాడు ప్రణవ్. ఆమె తన తల్లిదండ్రుల పార్థివ దేహాలపై పడి రోధిస్తోంది. 1 సంవత్సరం తరువాత తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ కోర్సులో చేరిన ప్రణవ్ తన క్లాస్ రూమ్లో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రాయవెల్లూరు హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి. క్లాస్ అయ్యాక ఆమెను పలకరించాడు. "అరే మీరా, బాగున్నారా? ఆ రోజు మీరు మాకు చాలా సహాయం చేశారు. కనీసం మీ ఫోన్ నంబర్ అయినా తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను" అంది ఆమె. "మీరున్న పరిస్థితి అటువంటిది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరిని కోల్పోవడం ఎంత బాధాకరమో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు?"
1: "హాస్టల్లో ఉంటున్నాను. నేను ఎంటెక్ చేయాలని మా అమ్మకు కోరికగా ఉండేది. అందుకే యూనివర్సిటీలో సీట్ రాగానే చేరిపోయాను."
0: "మీ పెదనాన్నగారు బాగున్నారా?"
1: "ఆ బాగున్నారు.
0: నాన్నగారి ఆఫీస్ నుంచి రావాల్సినవన్నీ ఆయనే దగ్గరుండి నాకు అందేలా చూశారు. తర్వాత ఆయన నెల్లూరు వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసిపోయినా నా జీవనానికి లోటు లేకుండా చేసి వెళ్లారు."
1: "మీరు ఒంటరి వారు ఎలా అవుతారు? మీకు తోడుగా ఓ మంచి స్నేహితుడు ఉన్నప్పుడు."
0: "స్నేహితుడెవరు?" ఆశ్చర్యంగా అడిగింది.
1: "నేనే.
0: మీకేం కావలసి వచ్చినా నన్ను అడగండి, నేను తెచ్చిస్తాను. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి, మీ ముందుంటాను. ఇఫ్ ఎ పేరెంట్ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్రెండ్ టూ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ పేరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందం గాంధీ. నా పేరు ప్రణవ్."
1: "నా పేరు మేఘన."
0: అన్నట్టుగాని ప్రణవ్ మేఘనకు అన్ని విధాలా సహాయం చేయసాగాడు. టౌన్ నుంచి ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చివ్వడం, లైబ్రరీలో దొరకని పుస్తకాన్ని సీనియర్ల దగ్గర తీసుకుని ఆమెకివ్వడం, రాత్రిలో ఎక్కువసేపు మేలుకొని నోట్స్ తయారు చేసుకుని ఆమెకు ఇవ్వడం లాంటి సహాయాలు చేసేవాడు. అలా చేయడం వల్ల అతనికి సబ్జెక్టులు మంచి పట్టు లభించేది. పరీక్షల్లో 2 ర్యాంకులు వీళ్ళిద్దరికే దక్కేవి. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ప్రతిరోజు ఆమె సెల్కు మెసేజ్ పంపేవాడు ప్రణవ్. ఇంటర్నెట్ నుంచి సేకరించిన కొటేషన్స్తో పాటు అతను తయారు చేసిన కొటేషన్స్ కూడా పంపేవాడు. మేఘన ఉదయం లేవగాని ఆ కొటేషన్స్ చదివేది. ఆ కొటేషన్స్ కవితాత్మకంగా స్ఫూర్తిదాయకంగా ఉండటంతో అవి ఆమె మనసుకు ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఇద్దరు

సినిమాల గురించి, క్రికెట్ గురించి, రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఒకరు మంచి సినిమా చూస్తే రెండో వాళ్ళకి చూడమని చెప్పేవారు. దీపావళి పండుగకి కాలేజీకి సెలవులిచ్చారు. ప్రణవ్ మేఘను తనతో చిత్తూరు వచ్చేయమని, పండుగ తన కుటుంబ సభ్యులతో జరుపుకోవచ్చని చెప్పాడు. ఆమె అతని కోరికను సున్నితంగా తిరస్కరించి తను హాస్టల్లోనే ఉంటానని, పండుగ సెలబ్రేట్ చేసుకునే మూడ్ తనకు లేదని చెప్పింది. పోనీ, మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రణవ్. మా పెద్దమ్మకు మేమంటే పడదు. పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. సరే, హ్యాపీ దీపావళి. పండుగ రోజు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? ఆయా వచ్చి చెప్పడంతో విజిటర్స్ రూంలోకి వచ్చి చూసిన మేకనకు ప్రణవ్ కనిపించాడు. అరే మీరా, అదేంటి పండగ పూట ఇంట్లో ఉండకుండా ఇలా వచ్చారు అంది ఆశ్చర్యంగా. పండగ పూట మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ చేయాలని చిత్తూరు నుంచి తిరుపతి వచ్చారా? ఎంతసేపు అండి? గంటసేపు ప్రయాణం. అంతేగా, మళ్ళీ భోజనానికి చిత్తూరులో ఉంటాను. కూర్చోండి. తను కుర్చీలో కూర్చుంటూ అంది, మీరు ఏమనుకోకుంటే మీకు ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటిది? ప్రణవ్ చేతిలోని ప్లాస్టిక్ కవర్లోంచి ఓ అట్టెపెట్టే స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె ముందు టీపాయిపై పెట్టాడు. అట్టెపెట్టి తీసి చూసిన ఆమె ఇబ్బందిగా అతని వైపు చూసింది. మీకు నచ్చలేదా? మీరు చీర ప్రజెంట్ చేయడం నచ్చలేదు, స్వీట్ ఇచ్చారు, బాగుంది. ఏ పెన్నో పుస్తకమో ఇచ్చినా సంతోషించేదాన్ని. దయచేసి ఇది తీసుకెళ్ళిపోండి. ప్రణవ్ నిరుత్సాహపడ్డాడు ఆమె మాటలు విని. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ లేచి అట్టపెట్టి అందుకుపోయాడు. అంతలో మేఘన పెదనాన్న రావడంతో ఆ ప్రయత్నం మాని కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ప్రణవ్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణవ్ మేఘన క్లాస్మేట్ అని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. తర్వాత తన చేతి సంచిలోంచి అట్టెపెట్ట స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టి, తీసుకోమ్మా, ఈ వయసు పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని అమ్మా నాన్నలతో ఆనందంగా పండుగ జరుపుకుంటుంటే నువ్విక్కడ ఒంటరిగా ఉండటం నా మనసును కలిచివేస్తోందమ్మా. నిన్నింటికి తీసుకెళ్దామంటే నీ పెద్దమ్మ ఒప్పుకోదు. అక్కడికి వచ్చి నీవు అవమానం పొందడం నాకు ఇష్టం లేదు. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండాలి. నేను కోరుకునేది అదేనమ్మా అన్నాడు. ఆమె ప్రణవ్ వైపు చూసింది. ప్రణవ్ లేచి నిలబడి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మేఘన పెదనాన్న అతని వెళ్ళిన వైపు చూస్తూ, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి కుర్రాళ్ళు ఉండటం చాలా అరుదు అన్నాడు. తర్వాత మేఘన ముందున్న ప్యాకెట్లను చూసి, ఆ అబ్బాయి కూడా నీకు గిఫ్ట్ తెచ్చినట్లున్నాడు అన్నాడు. అరే, ఆయన వీటిని తీసుకెళ్లడం మర్చిపోయారు అంది మేఘన. తీసుకెళ్లడమేంటి? అవి నీకోసం తెచ్చినవి కావా? నాకోసమే తెచ్చారు, కానీ ఆయన చీర తేవడం నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది, అందుకే వద్దన్నాను. తప్పేముందమ్మా, పండుగ రోజు హాస్టల్లో నువ్వు ఒంటరిగా ఉండటం అతన్ని బాధించుంటుంది. నువ్వు కొత్త బట్టలు వేసుకుని తీపి తినాలని ఆశపడి ఉంటాడు. నేను నీ గురించి ఎలా ఫీల్ అయ్యానో అతను అలాగే ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను, అతను చెప్పలేకపోయాడు, అంతే తేడా. ఎదుటి మనిషి గురించి తప్పించే అతని తత్వం మనం ఆ రోజు హాస్పిటల్లో చూశాం కదమ్మా. మనం ఏది చేస్తే ఒక మనిషికి ఆనందం కలుగుతుందో అది చేస్తే తప్పు లేదమ్మా. అది తప్పు కాదని మన మనసు చెబితే చాలు. సెలవులయ్యాక కాలేజీకి వచ్చిన ప్రణవ్ తను ప్రజెంట్ చేసిన చీరలో కనిపించిన మేకన్ను చూసి ఆశ్చర్యపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషంగా. మీరోసారి నాకు ఒక కొటేషన్ పంపారు, అఫెక్షన్ ఈజ్ ఇంటాంజిబుల్ వన్, బట్ వెన్ ఇట్ టచెస్ అవర్ హార్ట్ ఇట్ బికమ్స్ టాంజిబుల్ అని. యువర్ అఫెక్షన్ ఈజ్ టాంజిబుల్ వన్ అంది మేఘన. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: चंदो सुल्तान ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు.
1: మెకానిక్కి స్పానర్లు రెంచ్లు ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది?
2: सॉरी भाई, मैं ही बेचे लेता हूं. ओके, एंट्री से अभी
0: सुल्तान कावालनुकुन्नदी ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నదీ ఏదైనా అంతం చేసేవాడు.
3: Wait. I need a drink. Mandunda?
2: Antega?
4: Mana Mannar army ni gate daggare kaadu, mottam Khansar lo high alert lo undamanandi.
5: Khansar lo calculator pettukuni emi lakka pettaledu.
6: Khansar eru pekkala.
5: అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను.
6: మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా.
0: వాడి పేరు
7: గుర్తుంది బాబా.
0: కాన్సర్ వల్ల చాలా మంది కథలు కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం.
8: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
9: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
8: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. మొగల్తూరు పంచాయతీ పరిధి బుక్కువారి వీధిలో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి దాత విరాళాన్ని అందించారు. మొగల్తూరులోని పడమటిపాలెనకు చెందిన ఆదుర్తి సాంబమూర్తి, అనసూయ దంపతులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ఆలయ కమిటీ సభ్యులకు 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. వీర పేరంటాలమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వెలివెరలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తీర ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం కావడంతో ఆలయానికి వచ్చిన భక్తులు చెనివిడి, వడపప్పు, పానకం నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రద్దీ పెరగడంతో క్యూలైన్లు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ బొంక అరుణకుమార్ ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆచంట శివారు కౌరుపాలెల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారిని ఆదివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పితానిని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతారామకృష్ణ, పిచ్చెట్టి గంగాచలం, కేతమీరయ్య, గంజా విజయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గుమ్మంపాడు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. నల్గొండ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పులపర్తి గిరిజ, ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్, అర్చకులు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, బలగపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కోడిగట్టున ఉన్న శ్రీ సూర్య దేవాలయంలో భానుసప్తమి ఆదివారం సందర్భంగా అర్చకులు కొత్తలింగ సుబ్రహ్మణ్యం స్వామివారిని ఆవుపాలతో అభిషేకం చేశారు.

అభిషేకాలు, సూర్య నమస్కారాలు, ఆరాధనలు, ప్రత్యేక పూజలు చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. భీమవరం వెంటవారి తోటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఇలా 28న సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. దీనిలో భాగంగా ఆదివారం పట్టణానికి చెందిన సుబ్బారావు, పార్వతీ దంపతులు సామూహిక వరలక్ష్మి వ్రతాల నిమిత్తం బొత్తేదువులకు జాకెట్ బొక్కలు అందించారు. వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొనే భక్తులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వాడవాడల మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను ప్రతివారం నిర్వహించడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఆదివారం పట్టణంలోని 14, 25, 26 వార్డుల్లోని శంకరబద్దయ్య వీధిలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద అమ్మవారి జాతరను, 26 వార్డ్ సెయింట్ ఆన్స్ రోడ్లో జాతరను ఎమ్మెల్యే అంజబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం శక్తి వేషాలతో, గరగల నృత్యాలతో, కాంతార వేషధారణలు, బుట్టబొమ్మలు, శివపార్వతులు, అఘోరాలు వంటి వేషధారణ ప్రదర్శనలతో వాడవాడల అమ్మవారి జాతర నిర్వహించారు. కోలాటం అంటే ఇష్టపడని వారుండరు. కోలాటం చేయడానికైనా చూడటానికైనా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. మరి అటువంటి కోలాట నృత్యం నేర్చుకునేందుకు గొల్లలకొడేరు గ్రామంలోని 10వ వార్డుకు చెందిన మహిళలు ముందుకొచ్చారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన గురువు ప్రసాద్ నేతృత్వంలో సుమారు 2 నెలల పాటు కోలాట నృత్యాన్ని నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కోలాటం నేర్చుకున్న మహిళలకు గజ్జెలు కట్టే సాంప్రదాయంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రత్యేక బృంద సభ్యుల ఆధ్వర్యంలో పూజలు చేసి గజ్జెలు కట్టి నృత్యాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పురదేవత బలసులమ్మకు ఈ నెల 28వ తేదీన కోటి పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బలసులమ్మ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పుష్పార్చనకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 28న తాడేపల్లిగూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో భక్తుల ఆధ్వర్యంలో ర్యాలీగా బలసులమ్మ ఆలయం వద్దకు వస్తారన్నారు. 3 టన్నుల పువ్వులతో పుష్పార్చన ఉంటుందని తెలిపారు. యునైటెడ్ కాప్ సర్వీసెస్ క్లబ్ వినాయక యూత్ ఆధ్వర్యంలో 150 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాలకొల్లు, అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులు దొడ్డ ఏడుకొండలు, నరసింహరావుల సహకారంతో నిర్వహించారు. 7 రంగులు కనువిందు చేసే ఇంద్రధనస్సు ఆదివారం ఉత్యాలపల్లి జాతీయ రహదారిపై ఒక మోస్తరు వర్షం కురవడం వెంటనే ఆకాశంలో కనువిందు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంద్రధనస్సు కనిపిస్తే అంతా మంచి జరుగుతుందని, ఇంద్రధనస్సును చూడటం ఎంతో మంచిదని పలువురు పెద్దలు పేర్కొన్నారు. రచయిత వైట్ల కిషోర్ కుమార్ రచించిన కాంచన, ఊర్వశి శారద, రాజశ్రీ సినీ గ్రంథాలను సినీ దర్శకులు రేలంగి నరసింహరావు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. భీమవరం ఫాల్కన్ నెస్ట్ లో దాయన చంద్రాజీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం సినీ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ దర్శకులు రేలంగి, నిర్మాత తుమ్మలపల్లి మాట్లాడుతూ తెలుగు సినిమా తొలి గ్లామర్ హీరోయిన్ కాంచనమాల స్ఫూర్తితో కాంచన గ్రంథం, మహానటి పి కన్నాంబ, బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మశ్రీ పి భానుమతుల స్ఫూర్తితో ఊర్వశి శారద, తెలుగు సినిమా తొలి హీరోయిన్ నిర్మాత మీర్చాపురం రాణి కృష్ణవేణి స్ఫూర్తితో రాజశ్రీ గ్రంథాలను రచించడం అభినందనీయం అన్నారు. ఇటువంటి సినీ గ్రంథాలను మరెన్నో రచించాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలుగు భాష సాహిత్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రణాళికాధికారి డాక్టర్ టి పార్థసారథికి మల్లెతీగ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో గిడుగు తెలుగు భాష సేవ పురస్కారం అందజేశారు. విజయవాడ ట్యాగూర్ గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన భాషా సాహిత్య సేవలను ప్రశంసించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిడుగు చూపిన భాషా మార్కుల్లో మరింత చైతన్యంతో పనిచేయడమే ఈ పురస్కారానికి తానిచ్చే గౌరవం అన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, దనపనేని నాగేశ్వరరావు, గిడుగు వెంకట నాగేశ్వరరావు తదితరులు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అమరావతిలో సోమవారం నుండి జరుగుతున్న రాష్ట స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు ఏలూరు జిల్లా నుంచి 412 మంది క్రీడాకారులు తరలివెళ్లారు. క్రీడాకారుల కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం నుంచి 5 బస్సులు, నూచివీడు నుంచి 2 బస్సులు బయలుదేరాయి. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఎస్కే అజీజ్ మాట్లాడుతూ రాష్ట స్థాయి పోటీల్లో ఏలూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం డీఎస్ఏ అధికారులు, పీడీలు, ఆర్టీసీ, పీఆర్ఓలు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద.

0: క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
1: మీ పేరుతో ఎవరు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు. మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అప్పట్లో వచ్చిన పాటలంటే చాలా మందికి ఇష్టం, అందుకే మధురమైన పాత పాటలు మీకు వినిపిస్తూ ఉన్నాం ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వినండి, విని ఆనందించండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా తాతినేని రామారావు దర్శకత్వంలో 1969లో విడుదలైన చిత్రం భలే రంగడు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన యుగళగీతం పెట్టారు. సి నారాయణ రెడ్డి రచనలో కెవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి మీరు వినబోయే పాట ఏమిటో ఇది ఏమిటో పలకలేని మౌనగీతి. మరి పాట విందామా?

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పి సుశీల ఘంటసాల ఆలపించిన యుగళ గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా 1977 విడుదలైన చిత్రం జీవన తరంగాలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన నీ కన్నులలో కలనై పాట వింటారు. గీతరచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. జీవన తీరాలు చిత్రంలో నీ కనులలో కలనై పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి పాట వింటారు. అద్భుతమైన సాహిత్యం అందించిన సి నారాయణ రెడ్డి, అత్యద్భుతమైన సంగీతం అందించిన ఎస్పి కోదండపాణి, మహాగాయకులు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వెరిసి మంచి మిత్రులు సినిమాలోని ఈ పాట వింటారు. ఈ పాట చిత్రంలో కృష్ణకి ఘంటసాల, శోభన్ బాబుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట మీ అందరి కోసం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు జీవిత నౌక చిత్రం నుంచి శోభన్ బాబు జయప్రదపై చిత్రీకరించిన పాట వేయి దీపాలు నాలోన వెలిగితే పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
1: జీవితం ఒక చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట వి మధుసూదనరావు దర్శకత్వంలో 1969 వచ్చిన మనుషులు మారాలి చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన చీకటిలో కారు చీకటిలో పాట వింటారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం కెవి మహాదేవన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఘంటసాల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు జీవితరంగం చిత్రంలో పి సుశీల గానం చేసిన నవ్వాలి నవ్వాలి నవ్వాలి నవ్వుల్లో బ్రతకంతా గడపాలి పాట మీ అందరి కోసం. రచన రాజశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ అజే ఆఫ్రీన్. మరికిందుకు ఆలస్యం, ఆ విషయాలేంటో చూసేద్దాం. తండ్రి వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసే 3 ఏళ్ల ప్రాయం తండ్రి వెనకే ట్రెక్కింగ్ కు బయలుదేరింది. ఆ అడుగులు ఆసక్తి అక్కడితో ఆగలేదు. 9 ఏళ్ల ప్రాయంలో 20,000 అడుగులు ఎత్తులో ఉన్న మౌంట్ స్ట్రో కంగ్రీ వరకు వెళ్ళింది. అది కాస్త ప్రపంచ రికార్డైంది. విశాఖకు చెందిన ఆ చిన్నారి పేరు కామ్య కార్తికేయన్. పిల్లల వయసుకు మించిన పని అనుకుని ఎన్నో విషయాల్లో వెనకడుగు వేసే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తుపట్టి దానికి సానపట్టి ప్రపంచం ముంగిట ఉంచేవారు అరుదుగా ఉంటారు. ఈ 2వ కోవకు చెందిన వాళ్లే కమాండర్ ఎస్ కార్తికేయన్, లావణ్య కార్తికేయన్. తమ గారాల పట్టి కామ్యను అల్లారుముద్దుగా పెంచుతూనే అనేక రంగాల్లో రాణించేలా తర్ఫీదిస్తున్నారు. దీంతో చిరు ప్రయాణంలోనే ఆ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంది. సాధ్యం కాని ఫీట్లను అలవోకగా చేసేస్తుంది. కామ్య తండ్రి కార్తికేయన్ నేవీలో కమాండర్ గా పనిచేస్తున్నారు. తల్లి లావణ్య టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారి సొంతూరు చెన్నై. తమ ఏకైక సంతానం కామ్యను ఒక మార్కుల యంత్రంలా పెంచకూడదనుకున్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ కామ్యను తీర్చిదిద్దారు. ప్రస్తుతం విశాఖపట్నం నేవీ చిల్డ్రన్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న కామ్య పలు రంగాల్లో వయసుకు మించిన ప్రతిభను కనబరుస్తోంది. తల్లి లావణ్య ప్రోత్సాహంతో అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ చేసి రికార్డు సృష్టించింది. మౌంట్ స్ట్రోక్ కంగ్రీ ఎక్కి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 3 ఏళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులతో కలిసి లోకల్ ట్రెక్కింగ్ కు వెళ్లేది కామ్య. చుట్టూ పచ్చదనాన్ని చూసి కేరింతలు కొట్టేది. దాంతో తల్లిదండ్రులు ఆమెను తరచూ ట్రెక్కింగ్ కు తీసుకెళ్లేవాళ్లు. వయసు పెరుగుతున్న కొద్దీ కామ్యలో సాహస క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. లోనావాలాలోని డ్యూక్స్ నోస్ ట్రెక్కింగ్ తో ఆమె తల్లి అడుగులో అడుగు వేయడం ప్రారంభించింది. రాజ్ఘట్ పరిసర ప్రాంతాల ట్రెక్కింగ్ లోనూ అనుభవం సాధించింది. అప్పటి నుంచి ఇక వెనుతిరగాల్సి

నా పరిస్థితి రాలేదు. కామ్య అందరి పిల్లల్లా టీవీ చూస్తూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కఠోర సాధనతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. సాధారణంగా ఆదివారం వస్తే పిల్లలంతా ఆటపాటల్లో మునిగి తేల్తారు, కానీ కామ్య మాత్రం సాధనలో తలమునకలవుతుంది. వయస్సు చిన్నదే, అయినా ప్రతి పని ఒక షెడ్యూల్ ప్రకారం చేయడాన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంది. అదే ఆమె జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది. నెలలో 2 రోజులు లోకల్ ట్రెక్కింగ్ చేస్తుంది. వారంలో 1 రోజు ఒక్కో పని, రన్నింగ్ ఒక రోజు, సైక్లింగ్ మరో రోజు, రాక్ క్లైంబింగ్ ప్రాక్టీస్ ఇంకో రోజు, స్విమ్మింగ్ సాంస్కృతిక కళలకు మరో 2 రోజులు. ఇలా వారంలో అన్ని రోజులకు సరిపడా షెడ్యూల్ను తల్లిదండ్రులు సెట్ చేశారు. విశాఖలోని హిల్ టాప్ రోడ్డు, కంబాలకొండ, యారాడ, మాధవధార ట్రెక్కింగ్లకు తరచూ కుటుంబ సమేతంగా వెళుతుంటారు. అంత పక్కాగా ఉండటం వల్లే శారీరకంగా మానసికంగా ఆ చిన్నారి దృఢంగా ఉంటుంది. ఈ చిన్నారి ఇతర అంశాలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు అంతే ప్రాధాన్యమిస్తుంది. క్యాంపుల వల్ల 2 రోజులు క్లాసులు మిస్ అయితే తనంతట తానే ఫ్రెండ్స్ వద్ద నోట్సులు తీసుకుని ప్రిపేర్ చేసుకుంటుంది అని కామ్య తల్లి లావణ్య చెప్పారు. స్టేట్ లెవెల్ స్పెల్బీ పోటీలో ఒలింపియాడ్ లో మెడల్స్ సాధించింది. పియానో అభ్యాసంలో 3 గ్రేడ్లు పాసైంది. కర్ణాటక సంగీతంలో శిక్షణతో పాటు భరతనాట్యాన్ని కూడా అభ్యసిస్తోంది. స్విమ్మింగ్ లో జిల్లా స్థాయి బహుమతులు సొంతం చేసుకుంది. ఇలా అనేక రంగాల్లో ప్రతిభను చాటుకుంటోంది చిచ్చరపిడుగు. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాటైతే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో అరటి పండుతో మెరుపులట, ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును పేదవాళ్ల యాపిల్ గా వ్యవహరించటం చాలా మందికి తెలుసు, కానీ అరటి పండు మాస్క్ తో శిరోజాలను సైతం పట్టులా మెరిపించవచ్చు. అరటి పండులోని తేమ గుణం వల్ల వెంట్రుకలు ఊడవు. అంతేకాదండోయ్, అరటి పళ్ళలోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, విటమిన్ సి, ప్రోటీన్లు శిరోజాలను వృద్ధి చేయడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. అలాంటి కొన్ని అరటి పండు హెయిర్ మాస్కులు మీకోసం. అరటి పండు హనీ మాస్క్. ఈ మాస్క్ పొడి చుట్టుకు కావాల్సినంత తేమను అందిస్తుంది, వెంట్రుకలు సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది. బాగా పండిన 2 అరటి పళ్ళు తీసుకుని బాగా గుజ్జులా చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును వెంట్రుకలకు రాసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడిగేసుకోవాలి. మరి 2వది అరటిపండు ఆలివ్ ఆయిల్. ఈ మాస్క్ వల్ల దెబ్బతిన్న వెంట్రుకలు చక్కబడతాయి. ఒకే ఒక మెత్తటి అరటి పండు తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును బ్రష్ సాయంతో వెంట్రుకలకు రాసుకుని తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలను షాంపూతో శుభ్రంగా రుద్దుకొని తల స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ బదులు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. మరి 4వది అరటి పండు బొప్పాయి తేనె మాస్క్. ఈ మాస్క్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రాసుకోవడం వల్ల జుట్టుకు మెరుపు రావడమే కాకుండా వెంట్రుకలు పటిష్టంగా ఉంటాయి కూడా. బాగా పండిన అరటి పండును కచ్చాపచ్చగా చేయాలి. దాంట్లో బాగా పండిన 4-5 బొప్పాయి ముక్కలను వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి గుజ్జులా చేయాలి. ఇందులో 2 టీ స్పూన్ల తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. మాడు మీద తలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. వెంట్రుకలను ఒక చోటకు చేర్చి ముడివేసి తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. కాసేపైన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలను బాగా కడిగేసుకుని షాంపూతో తలస్నానం చేయాలి. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం మునగాకుతో పొడి.

దీనికి కావలసిన పదార్థాల విషయానికి వస్తే మునగాకు 4 కప్పులు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూను, కాశ్మీరీ ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి తురుము 1 టీ స్పూను, ఉల్లి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు రుచికి సరిపడ, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూను. దీన్ని తయారు చేసే విధానానికి వస్తే పెసరపప్పు కడిగి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకు ఉండేలా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణీలో నూనె వేసి ఆవాలు ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన మునగాకు వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి ఉడికించాలి. ఆకు ఉడికిన తర్వాత ఉడికించిన పెసరపప్పు పసుపు వేసి కలపాలి. అందులోని నీళ్లన్నీ ఇగిరిపోయాక కొబ్బరి తురుము వేసి కలపాలి. అంతేనండి, మునగాకుతో పొడికూర రెడీ అయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇదండి మరి ఈ రోజు మహిళా కార్యక్రమం. మరల రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆచే ఆఫ్రీన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి మనం కళ్ళను ప్రతిసారి ఆర్పుతూ ఉంటాం మన రోజులో, కానీ కళ్ళను నిమిషానికి ఎన్నిసార్లు ఆర్పుతాం అన్నది మీకు తెలిసుండకపోవచ్చు. మరి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంతసేపు కన్నార్పడం మర్చిపోయారు, ఇలాంటివి అతిశయోక్తులు వింటూ ఉంటాం కదండి. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో మీకు తెలుసుండదు. మరి తెలుసుకోవాలంటే అసలు మనిషి ఒక నిమిషానికి 12 సార్లు కన్నును ఆర్పుతారట. అవునండి, మరి ప్రతి 5 సెకండ్లకు ఒకసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతూ ఉంటాయి. మరి ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నడివి కొంత ఎక్కువగా ఉంటుందట. మరి కంప్యూటర్ మానిటర్ ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి దానితో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటి సమస్యలు త్వరగా రావడానికి ఇది ఒక కారణమే అని పరిశోధకులు చెబుతున్నారు. మరి కళ్లకు తగినంత తేమను అందిస్తూ దుమ్ము ధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటూ ఉంటాయి అని కూడా వారు చెబుతున్నారు. సో లిస్టర్స్, మీరు కూడా కంప్యూటర్ చూసేటప్పుడైనా లేకపోతే మొబైల్ ఫోన్ వాచ్ చేసేటప్పుడైనా తరచూ కన్నార్పడానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మన కంటిలోకి దుమ్ము ధూళి త్వరగా తరచేరదు. మరి లిస్టర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: దేహంలో ఒక్క విటమిన్ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాగే విటమిన్ డి, మరి ఇది లోపిస్తే గుండె సమస్యలు, రికెట్స్ వంటి ఎముకల సమస్య, మధుమేహం, హై బీపీ, పిల్లల్లో ఆస్తమా వంటి సమస్యలు వస్తూ ఉంటాయట. మరి డి విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న కాల్షియం దేహానికి అస్సలు పట్టదటండి. మరి దానితో కాల్షియం లోపం కారణంగా ఎదురయ్యే సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి. మరి చేపలు, ఫిష్ లివర్ ఆయిల్, కోడిగుట్టు, పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలలో డి విటమిన్ తరచుగా లభిస్తూ ఉంటుంది. మరి ఇటీవల కొన్నేళ్లుగా డి విటమిన్ లోపం ఎక్కువ మందిలో కనిపిస్తుంది కదండి. మరి ఇందుకు సూర్యరశ్మి సోకని జీవన శైలి ప్రభావమే ఎక్కువట. మరి సాయంత్రపు ఎండ దేహానికి మంచి చేస్తుంది. మరి ఈ సమయంలో తోట పని, నడక వంటి వ్యాపకాలు పెట్టుకోవటం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించు.

0: Chindi, Vinila Enterprises. Opposite Indian Oil Petrol Bank, Undi Road, Bhimavaram. Cell 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, తీరా దోస, మరి దీనిలో 96% నీరే. మరి ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతూ ఉంటుంది. మరి దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను కూడా బయటకు పంపించేస్తూ ఉంటుంది ఈ కీరదోస. మరి ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటివి ఉంటూ ఉంటాయండి. మరి ఇవి రక్తపోటును క్రమబద్దీకరిస్తాయి. హై బీపీ అదుపులోకి రావాలంటే రోజు ఒక కీరదోసకాయను తినటం చక్కటి మార్గం అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఇందులోని కే విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తూ ఉంటుందట. మరి అదేవిధంగా న్యూరాన్ల పనితీరు మెరుగవటంలో అల్జీమర్స్ అంటే మతి మరుపు రాదట. మరి కీరదోస గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. మరి జుట్టు పెరగడానికి దోహదం కూడా చేస్తుంది. గోళ్లు పెలుసుబారటాన్ని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను కూడా ఈ కీరదోస నివారిస్తూ ఉంటుందట. మరి ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారండి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు దీన్ని రోజు తరచుగా తీసుకోవచ్చు. మరి బరువు తగ్గటానికి కూడా కీరదోస దోహదం చేస్తుందట. కాబట్టి అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా ఈ కీరదోసని హాయిగా తీసుకోవచ్చు. మల్లెస్నర్స్, ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరి ఈ రోజు కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలతో రేపు మరలా తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజా ఆదరేజ్ షోరూం, దేవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మ్యాగ్నెటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ సిమ్యులేషన్ అటండి. మరి ఈ విధానంలో మైగ్రెయిన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలను చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి మెదడును చైతన్యవంతం చేయటం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం. మరి ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మరి డిప్రెషన్ తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారం అవుతుందని ఎఫ్డీఏ ధృవీకరిస్తుంది. మరి ఈ చికిత్సా విధానంలో తల మీద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాయిల్ ను అమరుస్తారట. మరి ఈ కాయిల్ మెదడు టీకాణాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా ప్రయోగ దశ దాటిన ఈ వైద్య ప్రక్రియ అందుబాటులోకి రావడం

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్య

0: ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, అపోహ. మరి 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయటం మంచిది కాదు, 20ల నుంచి అలవాటు ఉన్నవారు 70లలోనూ వ్యాయామం చేయవచ్చు అని చాలా మంది డాక్టర్లు సూచిస్తున్నారండి. సో కాబట్టి మీరు 50 ఏళ్లు దాటిన వాళ్ళు వ్యాయామం చేయకూడదు అన్న అపోహను మీరు వదిలేసేయాలి. మరి అసలు వాస్తవం ఏంటి అంటే, వ్యాయామాన్ని ఏ వయసులోనైనా మొదలు పెట్టచ్చు అంటున్నారు అమెరికాలోని జిమ్ నిర్వాహకులు. మరి దాదాపు 50 మంది పురుషులు, స్త్రీలు 87 ఏళ్ల వయసులో వెయిట్స్ తో వర్కౌట్స్ చేశారట. మరి 10 వారాల్లో వీరి కండనాళ్లు 113% శక్తివంతం అయ్యాయట. మరి 10 వారాల తర్వాత వారి నడక వేగంలో గణనీయమైన మార్పు కనిపించిందట. మరి ఇది అమెరికాలో జిమ్ నిర్వాహకులు గమనించిన విషయం. మెలిసినస్ ఇలాంటి మరికొన్ని విషయాన్ని తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే చేస్తుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

FM 90.4. జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత

0: బలహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది గాని ఎరువులు ఎక్కువగా వాడే భూమి గాని అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో రెండు మూడు మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి ఒకటి రెండు మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడ ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం,

0: ఎక్కడ తగ్గడం పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి రెండు మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి రెండేసి మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్టు 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124.

పళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ

స్త్రీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

Hi friends, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay, Marina to Manakarikramalo. Ippudu konni Vijnanaku paramaina amsalanu konni telusukundam. Pranavayuvulo rendu paramanuvulu untayi. Marokka paramanuvu chethi chuste ozone ane kotta rasayanika padartham anedi erpadutundi. ఈ మార్పులన్నీ రెండు దశలుగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం కదా. అయితే మొదటి దశలోని మార్పులనేవి అతి స్వల్పమైనవి, బయటకు కనపడనివి, ఇక నెమ్మదిగా క్రమక్రమంగా జరిగేవి. వాటిని పరిమాణాత్మక మార్పులు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి చివరికి ఒక గీత దాటితే రెండో దశ అనేది హఠాత్తుగా అతి వేగంగా ప్రత్యక్షమవుతుంది. ఇది అంతకు పూర్వస్థితికి ఏ విధంగానూ పోలికలేని భిన్నమైన నూతన మార్పు. అయితే బహిరంగంగా కనపడే మౌలిక మార్పు కూడా ఇదే, అది గుణాత్మక మార్పు. ఇక ప్రతిదీ మార్పు అనేది చెందుతుంది. ఈ మార్పు పరిమాణాత్మకంగా ప్రారంభమవుతుంది, తర్వాత గుణాత్మక రూపాన్ని పొందుతుంది, మళ్లీ కథ మామూలుగానే సాగుతుంది. ఈ పరిమాణాత్మక మార్పులు జరిగినంతకాలం కొన్ని పరిమితుల మేరకు వస్తువులో గమనించదగిన మార్పేమీ రాదు. కానీ ఒక హద్దు దాటితే గుణాత్మక మార్పు కలిగి వస్తువే మారిపోతుంది. ఇక నీటిని వేడి చేసినప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కు చేరగానే ఆవిరి అని అంటున్నాం, అవునా? మరి చల్లార్చినప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరగానే మంచుగడ్డ అని అంటున్నాం కదా. అందువల్ల అతి స్వల్పమైన అగోచరమైన పరిమాణాత్మక మార్పు నుండి ప్రాథమికమైన బహిరంగమైన గుణాత్మక మార్పుకు పరివర్తన చెందటమే అభివృద్ధి అని గతి తర్కం చెబుతుంది. అయితే ఈ గుణాత్మక మార్పులనేవి క్రమంగా కాక ఒక స్థితి నుండి మరొక స్థితికి గెంతు వేసే రూపంగా హఠాత్తుగా త్వర త్వరగా జరిగిపోతూ ఉంటాయి. ఇదంతా యాదృచ్ఛికంగా కాక పరిమాణాత్మక మార్పులు క్రమక్రమంగా అని కలవటం వల్ల సహజంగానే సంభవిస్తాయి. అయితే ఈ గతి తార్కిక సూత్రం అనేది పరిణామవాదానికి కూడా అన్వయిస్తుంది. విశ్వాంతరాళంలోని నక్షత్రాలు, గ్రహాలు పరిమాణాత్మక మార్పుల నుండి గుణాత్మక మార్పులు సంభవించడం ద్వారానే ఏర్పడ్డాయి. అయితే సుమారు 2000 కోట్ల సంవత్సరాల క్రితం హైడ్రోజన్ వాయువు మేఘరూపంలో ఉండేది. ఈ గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఆ మేఘాలన్నీ ఘనీభవించసాగాయి. ఇది పరిమాణాత్మక మార్పు. కానీ ఆ శక్తి అనేది అధికమై ఒక స్థాయికి చేరగానే థర్మల్ శక్తిగా మారి మేఘం అనేది వేడెక్కి నక్షత్రమవుతుంది. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి థర్మల్ శక్తిగా మారటం, హైడ్రోజన్ మేఘం నక్షత్రంగా మారడం అనేది ఈ గుణాత్మక మార్పులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కొన్ని నక్షత్రాల్లోని థర్మల్ శక్తి అనేది మరలా పరిమాణాత్మక మార్పులు పొందింది. ఇక దాని ఉష్ణోగ్రత అనేక లక్షల డిగ్రీలకు పెరగ్గానే గుణాత్మక మార్పులు అనేవి దానిలో సంభవించాయి. ఇక హైడ్రోజన్ అనే మూల పదార్థం నుండి హీలియం అనే కొత్త పదార్థం అనేది ఏర్పడింది, అవునా? ఇలాగే ఇతర బరువైన మూలకాలనేవి తయారై వాయుధూళి మేఘాలుగా వెలిసాయన్నమాట. ఈ వాయుధూళి మేఘాలలో అసంఖ్యాకమైన చల్లని ధూళి రేణువులు పరస్పరం ఆకర్షణకు గురై

ఒకదానికొకటి కలుపుకొనసాగాయి. ఇదంతా పరిమాణాత్మక మార్పు. కానీ ఈ సూక్ష్మ రేణువులే చిన్న చిన్న గోళాలుగా పెరిగి పెద్దవై ఒక స్థితికి చేరేసరికి అవి గ్రహాలుగా మారాయి. అది గుణాత్మక మార్పు అవుతుంది. ఇక నిర్జీవ పదార్థం నుండి జీవం ఉద్భవించడం అనేది గుణాత్మక మార్పు. పరిసరాల్లోని ప్రభావాలకు అనుకున్న విధంగా స్పందించగల శక్తి అనేది జీవులకు ఉంది, అవునా? మరి ఆహారానికి ఆకర్షితమవుతూ ఉంటుంది. మరి ఈ గుణం ఏ నిర్జీవ పదార్థానికి లేదు. అంటే జీవ పరిణామంలోని ప్రతి ఘట్టం ఒక గుణాత్మక మార్పుగానే చెప్పుకోవచ్చు. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, నూతన జీవజాతుల పుట్టుక, జీవ పదార్థం నుండి ఆలోచించే పదార్థం, ఈ నరవాసుల నుండి నరుడనే పరిణామం, ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. మరి పదార్థ పరిణామం అంతా పరిమాణాత్మక మార్పుల నుండి గుణాత్మక మార్పులు ఏర్పడటంగానే ఇలా సాగిపోతూ ఉంటుంది.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. అపరిచిత

0: వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి, మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
1: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు మరొక విషయం తెలుసుకుందాం. ఈ పరిణామ ప్రవాహం ఏ దిశగా సాగుతోంది అంటే, ఉదాహరణకి వడ్ల గింజను నాటుతాం, వరి మొక్క మొలిచింది, అయితే మొక్క అనేది పెరిగింది, తర్వాత కంకి వేసింది, చివరికి ఏంటి, జారిపోయింది. ఒక వడ్ల గింజ అనేక గింజలను ఇచ్చింది, అవునా? అలాగే కోడి గుడ్డును పొదగ వేస్తాం, గుడ్డ అనేది నాశనమవుతుంది, కోడి పిల్ల బయటకు వస్తుంది, అది ఎదుగుతుంది, మరలా అనేక గుడ్లను పెడుతూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ ఇంతే. అయితే మానవ జాతి తన అవసరాల కోసం ప్రకృతిపై పోరాడుతుంది. ఒక తరం తమ జీవిత కాలంలో కొంత అనుభవాన్ని, నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని సంపాదిస్తుంది, అవునా? ఆ తరం మళ్ళా పాతదైపోతుంది, తెర నుండి తప్పుకుంటుంది. మరి వారి వారసత్వాన్ని అందుకున్న నూతన తరం మరింత ముందుకు పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిణామం ప్రారంభమైన చోటికే తిరిగి వచ్చిందా అంటే, లేదు. మరి పైకి చూడడానికి చాలా సాధారణంగానే కనిపిస్తుంది, అయితే బండి చక్రంలా తిరిగి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక నాటింది ఒక వడ్లగింజే, పొదిగింది ఒక కోడిగుడ్డే, కాని ఫలితం అనేకం కదా. మరి పరిణామం అనేది ఒక మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కింది. ఒక తరం మానవులు అందుకున్న విజ్ఞాన శిఖరం కంటే తర్వాతి తరం అధిగమించింది మరింత ఉన్నత శిఖరం అనే చెప్పుకోవాలి. మరి పాత దానిని అధిగమించకుండా, దానిని రూపు మాపకుండా కొత్తది పరిణామం చెందుతుందా? లేదు, తనకు ముందున్న దానిని నాశనం చేసి దానిపై ఆధిక్యాన్ని సంపాదించుకుంటే అభివృద్ధి లేదు. ఇక మన ఉదాహరణలో వడ్లగింజ, కోడిగుడ్డు ఈ రెండు నాశనమైపోయి కదా, కనుకనే వరి మొక్క, కోడి పిల్ల పరిణామం చెంది పాత తరం సమాధి నుండి కొత్త తరం వెళ్తుంది. అది అలాగే ఉండి ఉంటే అభివృద్ధి అనేది అంతమయ్యేది. ఇక పాతదనేది నశిస్తూ ఉంటుంది, కొత్తది జనిస్తుంది. అంటే పాతది పూర్తిగా తుడిచివేయబడుతుందని, దానితో ఎలాంటి సంబంధం లేకుండానే కొత్తది ప్రవేశిస్తుందని అర్థం చేసుకోకూడదు. ఇక శూన్యం నుండి ఏది సృష్టింపబడదు. వడ్లగింజ, కోడిగుడ్డు అంతమయ్యాయంటే ఈ విశాల విశ్వం నుండి అంతర్ధానమయ్యాయని కాదు, అవి మరో రూపంగా మారాయని అర్థం. ఇక పాత రూపం నాశనమైంది, దాని అంతఃసారాన్ని అందుకుని తన స్వభావానికి అనుకూలంగా మార్చుకుని మరొక కొత్త రూపం అనేది తలెత్తింది. ఈ పాత తరం పునాదులపైనే కొత్త తరం అభివృద్ధిని రూపుదిద్దుకుంది. అయితే ఈ విధంగా పరిణామం నూతన స్థాయికి చేరుతుంది. అందువల్ల పరిణామం నిచ్చిన మెట్ల వలే పైకి పోవడం లేదు కదా, సల్లరేఖలా సాగిపోవడం లేదు, తీగ వలే పైకి పాకుతూ శంఖాకృతిలో అభివృద్ధి అనేది చెందుతూ ఉంది. ఇక కొత్తది అంటే ఏదైనా సరే కొత్తది అని అర్థం కాదు, పాతదానికంటే అభ్యుదయకరమైనది అని అర్థం చేసుకోవాలి. ఇంకా అది గుణాత్మకంగా భిన్నమై ఉంటుంది. పాతది నాశనమై కొత్తది ఉద్భవించడంలో అభివృద్ధి అనేది ఆగిపోదు, కొత్తది శాశ్వతంగా అలాగే ఉండిపోదు, అవునా? మరి దాని గర్భంలో మరో నూతన మార్పుకు బీజాలనేవి నాటబడి ఉంటాయి. పరిస్థితి పరిపక్వం కాగానే అది అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది, అభివృద్ధి అనేది పదాన్ని అందుకుంటుంది.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
4: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
3: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
4: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
3: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
4: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
3: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
4: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. కార్యక్రమంలో మనం గతి శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కదా, పాతదాని స్థానంలో కొత్తది జన్మించడం అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు దాని గురించే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గతి తార్కికంగా చూస్తే

ప్రతిదీ కింది స్థాయి నుండి పై స్థాయికి, అధమస్థితి నుండి ఉన్నత స్థితికి, సరళ రూపం నుండి సంక్లిష్ట రూపానికి పరిణామం చెందుతుంది. ఇక చక్రాకృతిలో గాక నిచ్చిన మెట్ల వలె గాక తీగ అల్లుకుంటున్న శంఖాకృతిలో పాతదాని గర్భం నుంచి కొత్తది పుడుతూ అభ్యుదయ పదానికి అభివృద్ధి సాగుతోందని మనందాక తెలుసుకున్నాం కదా. మరి ఈ గతితార్కిక సూత్రానికి విశ్వంలో జీవజాతుల పరిణామంలో ఎన్నో ఉదాహరణలనేవి ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోజన్ వాయువు హీలియంగా, హీలియం కార్బన్ గా మారింది. ఆ తర్వాత బరువైన మూలకాలనేవి ఏర్పడ్డాయి కదా. మరివి హైడ్రోజన్ వాయుతో కలిసి వాయుధూళి మేఘం అనేది ఏర్పడింది. ఈ మేఘం నుండి భూమి, ఇతర గ్రహాలు అనేవి పుట్టాయి. ఇక నిరేంద్రియ పదార్థం నుండి సేంద్రియ పదార్థం అనేది పుట్టింది. సేంద్రియ పదార్థంలో అత్యున్నతమైనవి మాంసకృతులు, ఇవే జీవానికి మూలం. ఇక హైడ్రోజన్ మేఘం నుండి ప్రారంభమైన పరిణామం జీవోత్పత్తికి దారితీసింది. అంటే కింది నుండి పైకి, అధమ స్థాయి నుండి ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందారన్నమాట. ఇక జీవం మొదట ఒకే కణంగా మొదలైంది. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, వెన్నెముక లేని జంతువుల నుండి వెన్నెముక గల జంతువులనేవి ఉద్భవించాయి. ఇక జీవం అనేది నీటి నుండి నేలకు, నింగికి వ్యాపించింది. సరళ రూపం సంక్లిష్ట రూపంగా అభివృద్ధి చెందింది. ఇక సరీసృపాలనేవి భయంకర జంతువులు అవునా, కానీ అవి నశించాయి. అదే సమయంలో స్తన్య జంతువులు పురోగమించే కొత్త శక్తులకు ప్రాతినిధ్యాన్ని వహించాయి. ఇక వెన్నెముక గల జంతువుల్లో అత్యున్నతమైనవిగా అవతరించాయి. స్తన్య జంతువుల్లో అతి బలమైనవి కత్తికోరల పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటి, ఇవే ఆనాటి పృథ్వీపతులు. ఇతర జంతువులన్నింటినీ కబళించి వేసేవి. అయితేనే చిన్నవైన సంక్లిష్ట శరీర నిర్మాణం గల ప్రైమేట్స్ జీవన సమరంలో ముందడిగి వేశాయి. ఇక ప్రైమేట్స్ లో ఉన్నతమైనవి నరవానరులు. ఇక నిటారుగా నిలబడి నడవడం, వానరుడు నరుడుగా మారటంలో గుణాత్మక పరిణామం అనేది చెందింది. ఇక అతి సంక్లిష్టమైన పదార్థ రూపమైన మానవుడు భూలోకలానికి అడుగుపెట్టాడు. ఈ ఏకకణ జీవులనేవి అతి సరళమైనవి. తర్వాత పరిణామ క్రమంలో జీవులనేవి కణ రూపాన్ని విసర్జించలేదు. పైగా జీవకణాలు ఎక్కువ సంఖ్యలో సంక్లిష్ట నిర్మాణంతో ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందాయి. పరిసరాల్లోని ప్రేరణకు స్పందించడం జీవుల యొక్క సహజ లక్షణం అవునా. మరి జీవ పరిణామంలో ఈ లక్షణం విడిచిపెట్టలేదు, అత్యున్నత స్థాయికి చేరింది. ఇక ఏకకణ జీవులో ప్రేరణలకు స్పందించేందుకు ప్రత్యేక అవయవాలేమీ లేవు. అయితే తర్వాత కొన్ని బహుకణ జీవుల్లో నాడీ కణాలనేవి ఏర్పడ్డాయి. ఈ నరాల నిర్మాణం, సంక్లిష్టమైన నాడీ మండలం, తర్వాత మెదడు అనేవి ఏర్పడ్డాయి. ఈ మెదడు అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన పదార్థ రూపంగా చెప్పుకోవచ్చు. ఇక మానవుల్లో ఆలోచించే అంగం కూడా అదే. అందువల్ల జీవ పరిణామంలో పాతదాని అంతఃసారాన్ని జీర్ణం చేసుకుని దానిని అధిగమించడం ద్వారా నూతన జాతులనేవి శంఖాకృతిలో అభివృద్ధి చెందాయి. ప్రకృతిలోనే కాదు, మానవ సమాజ అభివృద్ధి క్రమంలో కూడా ఇదే సూత్రాముల్లో ఉంది. ఇక మానవుడి పుట్టుకతో జీవ పరిణామం నూతన స్థాయికి చేరి సామాజిక పరిణామంగా మార్పు చెందింది. ఆదిమ సమాజంలో ప్రారంభమైన సామాజిక దశలు బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారి, సోషలిస్ట్ సమాజాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి ఒకదానికంటే మరొకటి అత్యున్నతమైన సామాజిక రూపాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఆలోచన జ్ఞానంలో కూడా ఇదే సూత్రం. అణువు అవిభాజ్యం అనుకున్నాం అవునా, అది బద్దలు కొట్టబడింది. పరమాణువును కనుగొన్నాం, అది విభజించరానిదని, అతి సూక్ష్మమైంది అని కూడా అనుకున్నాం. ఇక పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తదితర ప్రాథమిక కణాలను కూడా కనుక్కున్నారు. ఇంతటితో జ్ఞానం అయిపోతుందా, ఆలోచన ఆగిపోతుందా? లేదు. మరి అది ఒకటి నుండి రెండుకు, రెండు నుండి మూడుకు, ఇలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువును గాని పరిణామాన్ని గాని పరిశీలించాలంటే దానిలోని అభివృద్ధికర అంశాలనేవి గుర్తించాలి. ఇక ఈ గతితార్కిక సూత్రాల్లో విడివిడిగా చెప్పుకున్నాం కదా, మరి ఇవన్నీ సులభంగా అర్థం చేసుకోవడానికే. అయితే అవి అలా ఉండవు, ఒకదాని నుండి ఒకటి వేరు చేయని విధంగా అవి కలిసి ఉంటాయి. ఈ గతితార్కిక భౌతికవాదం సారాంశం ఏంటంటే, అంతా పదార్థమే, పదార్థం చలనాన్ని కలిగి ఉంటుంది, పరస్పర సంబంధాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇక రెండు విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే చలనానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు. ఈ చలనం మొదట పరిమాణాత్మక మార్పులుగా మొదలై పాత నుండి కొత్తకి నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో విజ్ఞానానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.

ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్, మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.

FM 90.4. హలో లిసనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే చిన్ను. మరి ఈరోజు అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సంగతులేంటో తెలుసుకుందాం. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేస్తే అందులోకి ఏ కూర కలిపినా అప్పా అమృతమే అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు కొందరు. పప్పులో వేసిన నెయ్యి గుమగుమలు లేని ఆకలిని పుట్టించేశాయంటూ ఆ కమ్మటి రుచిని ఆస్వాదించేస్తారు మరికొందరు. పూస పూసలలో నెయ్యి వెదజల్లే సువాసనలు, మెతుకు మెతుకు అది అద్దే రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టే బుజ్జాయికి తినిపించే మొదటి ముద్దలోనూ ఇంత నెయ్యి పడాల్సిందే. ఇలా వంటకు రుచిని తెస్తూనే ఆరోగ్యానికి అందించే నెయ్యి మరిన్ని పదార్థాలు కలిపి సరికొత్త సువాసనలు తెస్తూ ఈ ఫ్లేవర్డ్ గీలని సిద్ధం చేశారు తయారీదారులు. సాధారణంగా ఏదైనా దుకాణానికి వెళ్ళినా, షాపింగ్ సైట్ తెరిచినా నెయ్యి అనగానే గేదె ఆవు నెయ్యిల పేర్లు మాత్రమే కనిపించేవా. కానీ ఇప్పుడు నెయ్యిల్లో ఉన్న రకాల్ని చూసి వాటిలో ఏది ఎంచుకోవాలబ్బా అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అన్ని వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ రకాల గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Hello listeners, welcome back to Radio Vishnu 90.4. Mari aa neyilo rakala gurinchi inkonni vishayalu telusukundam. వట్టి అన్నంలో చెంచా నెయ్యి వేసుకున్న ఉప్పు రుచిని ఇచ్చే హిమాలయన్ సాల్ట్ గీ, కాస్త కారాన్ని కలిపే చిల్లీ గీల దగ్గర నుంచి తులసి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి పసుపు, ఉసిరి, కుంకుమ పువ్వు, మసాలా దినుసులు, ఇలా రకరకాల పదార్థాలతో కలిపి చేసిన నెయ్యిల వరకు బోలెడన్నున్నాయి. ఇంకా చిన్నారులకు నచ్చేలా చాక్లెట్, వెనిలా, పన్నీర్ ఫ్లేవర్లోనూ ఇలా నెయ్యి దొరుకుతుంది. అంతేకాదండి, ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి మంచివని చెప్పే బ్రహ్మి, శతావరి మొక్కల్ని ఘీ జతగి చేసి కొత్త రుచుల్ని తీసుకొచ్చారు. తాలింపు కోసం అయితే ప్రత్యేకంగా ఆవాలు, వెల్లుల్లి, ఎండో మిరపకాయల్ని వేసిన తట్కాగి అయితే ఉంది. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. జలుబు, దగ్గు లాంటివి వస్తే మందులకు బదులు ఇలాంటి చిట్కాలు పాటించేవాళ్ళందరూ ఇంట్లోనే ఉండి తులసి, పసుపు, జీలకర్ర ఇలా రకరకాల పదార్థాలని తింటుంటారు. పెద్దవాళ్ళైతే ఎలాగోలా వాటిని నోట్లో వేసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు తినిపించడం మహాకష్టం. అలాంటప్పుడు ఈ ఫ్లేవర్డ్ ఘీ ట్రై చేయొచ్చు. ఇంకా వంటకాల్లో విడివిడిగా నెయ్యి, కుంకుమ పువ్వు, మసాలా దినుసుల్లాంటివి వేయకుండా ఆ రుచులతో వస్తున్న నెయ్యిని మాత్రమే వేసినా సరిపోతుంది. చిన్నారులకు బ్రెడ్డు, చపాతీల్లోకి చాక్లెట్ లేదా వెనీలా నెయ్యిని అద్దె ఇచ్చారంటే యమ్మీ మమ్మీ అంటూ మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మంచి కొవ్వులు, విటమిన్లు, పోషకాలతో ఉండే నెయ్యిని రోజు తినేవాళ్ళు ఈ భిన్న రుచుల నెయ్యిని ఒక పట్టు పట్టాల్సిందే. మరి ఇదండి ఇవాళ సంగతులు. మరి వచ్చే కార్యక్రమంలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆజే చిన్ను.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
1: వీరమణి గంటలే.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: 90.4. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా, మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే లాస్ట్ డేట్ ఉండి రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
1: గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
4: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
4: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
4: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818-16-23-7796-23-7295.
0: ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో హలో హలో హలో అండి. హలో హలో వినిపిస్తుందా అండి?
5: హలో
0: హలో వినిపిస్తుందా అండి?
5: వినిపిస్తుంది మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం గురుశంకర్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
5: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో చెప్పేనా?
5: చెప్పండి మేడం.
0: సింగర్ గీతామాధురి గారు ఉన్నారు కదా,
5: సింగర్ మేడం.

0: గీతా మాదిరి గారు, వారి బర్త్డే అండి ఇవాళ. మరి వారి సాంగ్స్ ఏమైనా విన్నారా మీరు? అవునా అండి. పోనీ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
1: నాకు ఫేవరెట్ అంటే మంగ్లీ మేడం.
0: మంగ్లీ గారా?
1: అవును.
0: మరి మంగ్లీ గారు పాడిన సాంగ్స్ మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం అండి? అవునా, ఓకే ఓకే. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు మేడం కొంచెం మూవీ నుంచి చిలుకురవ్వలో ఆ సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన విష్ణు రేడియో వినే శ్రోతలందరికీ మీకు పెద్ద హాయ్ మేడం, బాయ్ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. జినిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. గాయత్రి చిట్ట తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు తిరుమూర్తి తిరుపతి మాట్లాడుతున్నాను.
0: త్రిమూర్తి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాయండి. మీ షో ఎక్సలెంట్ గా చేస్తారు. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా చాలా బాగా చేస్తారు. వింటూ ఆత్మానందం పొందడానికి ట్రై చేస్తున్నారు, పొందుతున్నాను కూడా.
0: అవునా అండి? మరి చెప్పండి,
1: మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి
1: చాలా సంతోషం. ఈవేళ గీతామాధురి, సింగర్ గీతామాధురి గారి పుట్టినరోజుతో పాటు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఉందండి.
0: అవునా అండి?
1: రామజోగయ్య శాస్త్రి గారికి, గీతామాధురి గారికి మీ ద్వారా, నా ద్వారా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే అండి. మరి గీతామాధురి గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
1: నాకు గీతామాధురి గారు పాడిన పాటలు చాలా వరకు బాగుంటాయి. కాకపోతే నాకు మాత్రం మనసార సినిమాలో పాట బాగా తెలుసండి.
0: అవునా అండి?
1: పరవాలేదు పరవాలేదు అనే పాట మాత్రం నాకు బాగా ఇష్టం. ఇష్టమైన సాంగుల్లో ఒకటండి అది.
0: అవునా? మరి వాళ్ళ ఆవిడ చెప్పండి,
1: ఆవిడ ఆవిడ పాడిన పాటలు నాకు ఇష్టమైన సాంగ్ అంటున్నారు అమ్మా గాయత్రి చిట్టి.
0: అదే అండి, అర్థమైంది.
1: అంటే లేకపోతే నా బోల్డ్ సాంగ్ ఇష్టం. 25,000 సినిమాలు ఉన్నాయి, 25,000 పాటలు ఉన్నాయి కదా.
0: అవునండి.
1: అదే అండి. అయితే ఈవేళ నేను అడగపోతున్న పాట వివరాలు చెప్తాను, వినండి.
0: చెప్పండి.
1: ఈ రోజు అపర సీతాదేవి, కలియుగ సీతాదేవిగా పేరు గాంచినటువంటి నిర్మాత.
0: హలో.
1: పెనుపాత్రుడి అంజలిదేవి గారు పుట్టారు, జయంతి అండి ఈవేళ.
0: అవునా అండి?
1: అవునండి. లవకుశ సినిమాలు మీకు తెలియాలంటే, లవకుశ సినిమాలో సీతాదేవి అండి ఆవిడ.
0: తెలుసండి, తెలుసండి.
1: ఆవిడ ఆవిడ జయంతి అండి. ఆవిడ పుట్టినరోజు అంటే చనిపోయినప్పుడు జయంతి అండి వాళ్ళది.
0: ఓకే అండి.
1: వాళ్ళు మా తూర్పుగోదావరి జిల్లా మా పెద్దాపురం. మేము ఉన్న మేము ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉంటున్నాం. అప్పుడు శివాలయం వీధిలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉండేవాళ్ళు మేము.
0: అవునా?
1: అవునండి. అంజలిదేవి గారి ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. వారు మద్రాస్ వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు అక్కడ ఉన్నారు. వారి ఇంటికి వచ్చేటప్పుడు చూసేవాళ్ళు అండి.
0: అవునా అండి?
1: అవును తల్లి. అంజలిదేవి గారు మొత్తం వెళ్ళిపోవడం, అక్కడ మకం మాత్రం మొత్తం వెళ్ళిపోయారు మద్రాస్. కానీ ఇంటికి వస్తారు కదా, పుట్టింటికి వస్తారు కదా అప్పుడప్పుడు.
0: అదే అండి. మరి వారు నటించిన మూవీల్లో మీకు ఏమైనా సాంగ్ కావాలి ఇవాళ?
1: అందుకే ఇదంతా చెప్తున్నాను. వారు నటించిన సినిమాలో పాట అడుగుతున్నారు మిమ్మల్ని అని అంటున్నానండి.
0: చెప్పండి, ఏ సాంగ్ కావాలి?
1: లవకుశ ఈ చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడిన పాట, గీతరచన సముద్రాల సంగీతం ఘంటసాల. సందేహించకు మమ్మ రఘురాము ప్రేమ. గత సీతాదేవి గారు నటించిన నాకు సినిమాలో వారికి రాముని మీద చిన్నపాటి ఏంటి ఆ యాగం చెయ్యాలంటే సతీ సమేతంగా చెయ్యాలంట కదా. మరి నేను వారికి దూరంగా ఉన్నానే, మరి ఇంకో పెళ్లి చేసుకున్నారా? అబ్బాయి చేసుకోరు, శ్రీరామచంద్రులు అలాంటి వారు కాదు అని ఆవిడ ఆవిడే అనుకుంటూ ఉండగా సందేహ నివృత్తి కోసం వాల్మీకి గారి దగ్గరికి వెళితే వాల్మీకి గారు ఈ పాట పాడతారండి. వాల్మీకి పాత్రలో నాగయ్య గారికి గంటసారి గారు పాడతారు ఈ పాట.
0: అవునా అండి?
1: అవును తల్లి. సందేహించకు మమ్మ పాట చిన్నపాట గారండి. నిజంగా విన్నారంటే మళ్ళీ మీరు షో చేసినప్పుడు, మీకు నేను కాల్ చేసినప్పుడు ఎంత బాగుందండి త్రిమూర్తులు గారు అంటారు మీరు.
0: త్రిమూర్తులు గారు, మీరు లాస్ట్ టైం నాకు కాల్ చేసినప్పుడు గుర్తుందా నన్ను? దాని మీనింగ్ చెప్పమన్నారు, చెప్పాను నేను. తర్వాత విన్నారా?
1: మరి ఆవేళ ఒక్కొక్కసారి సిగ్నల్ ఇబ్బందిగా ఉంటుంది రా తల్లి, అందువల్ల వెళ్ళేది. అయితే ఇప్పుడు చెప్తే సంతోషపడతాను.
0: అయ్యో
1: సారీ, అది జీవంతరం గల పాట కోసమే కదా.
0: అవునండి.
1: అబ్బా ఎంత మంచి సాంగ్ అడిగారు, ఎంత బాగున్నాయో లిరిక్స్ త్రిమూర్తులు గుప్త గారు. పుట్టినరోజు పండుగ అందరికి పుట్టింది.

0: ఎందుకో తెలిసేది ఎందరికైనా పాటలోని పువ్వేరా పరిమళిస్తుంది అన్న అదే సాంగ్స్ లిరిక్ మీరు ప్రస్తావించి అభినందించారు విన్నానండి అది.
1: ఓకే అండి, అయితే మరి ఈసారి కూడా మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం, వినండి అయితే. ఓకే లిసనర్స్, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఉమా మహేశ్వరి అండి, దేవరా నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఉమా మహేశ్వరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరందరూ ఎలా ఉన్నారండి?
0: మేమందరం చాలా అంటే చాలా బాగున్నాం అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: మరి గీతా మాధురి గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
1: ఆవిడ పాడిన పాటలు అన్ని బాగుంటాయండి, నాకు తెలిసి కొన్ని అండి. అందులో నుండైతే బాగా ఎక్కువ గుర్తండి.
0: చెప్పండి.
1: జనతా గ్యారేజ్ లో ఒక సాంగ్ ఉంటదండి.
0: ఏంటండి?
1: జనతా గ్యారేజ్ లో ఒక సాంగ్ ఉంటది,
0: చెప్పండి.
1: రెండోది వచ్చేసి అఖండ. ఆ రెండు అయితే నాకు బాగా గుర్తున్నాయండి. ఇంకా అంతకు మించి ఆవిడ పాటలు గుర్తుంది. ఎస్పి శైలజమ్మ గారు అంటే నాకు బాగా ఎక్కువ ఇష్టం అండి.
0: అవునా అండి? చాలా సంతోషం. మరి వాళ్ళ ఎవరి సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మీరు? మన పెద్ద మనసు చేసుకొని వేయాలి అనుకుంటే ఇద్దరు సాంగ్స్, రెండు సాంగ్స్ వేయండి. రెండు అడుగుతా, రెండు సాంగ్స్ వేయండి.
0: ట్రై చేస్తాం.
1: ఎస్పి శైలజమ్మ గారు సాంగ్ వేయండి.
0: అంటే మరి అందరికి ఛాన్స్ రావాలి కదండి, అందుకని చెప్పేసి ఒకటే ప్లే చేస్తాం.
1: ఓకే అండి. ఒకవేళ కాదనుకుంటే అఖండలో సాంగ్ వేయండి. మదర్ సాంగ్ ఉంటదండి అఖండలో. ఆవిడదైనా పర్లేదండి, ఇవిడదైనా పర్లేదు.
0: అఖండలో మదర్ సాంగ్ అండి?
1: అవునండి.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మీ అందరికి హాయ్ అండి.
0: ఓకే అండి. మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరుడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు మేడం గారికి స్టాఫ్ దగ్గర ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: తప్పకుండా అండి. మీ తరపు నుంచి అందరికి నేను చెప్తాగా.
1: మంచిది మేడం.
0: మరి ఇవాళ టాపిక్ విన్నారా?
1: వినలేదు మేడం, చెప్పండి మేడం.
0: గీతా మాదిరి గారు తెలుసా అండి, సింగర్?
1: తెలియదు మేడం. తెలియదు మేడం.
0: అవునా అండి. సరే మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి?
1: మా ఫేవరెట్
0: సింగర్?
1: సింగరా మేడం?
0: సింగర్ అండి.
1: దాన్ని చెప్పుకుంటే వద్దు, ఎందుకు సుశీల ఉంది, జానకి ఉంది మేడం
0: అండి.
1: ఉండారు మేడం, ఇద్దరు ముగ్గురు ఉండారు మేడం, పాత వాళ్ళు మేడం.
0: అదే అండి. మరి జానకి గారు పాడిన పాటలు మీకు ఏ సాంగ్ అంటే కొంచెం బాగా ఎక్కువ ఇష్టం?
1: శ్రీయ సాంగ్ అంటే మేడం ఇది మేడం, దొంగ మొగుడు మేడం, నల్లంచు తెల్ల చీర అనే గాని, కోకమ్మ చెప్పమ్మ అనే పాట గాని.
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అదే జానక్ గారు పాడిందే వినిపించండి మేడం.
0: జానక్ గారు పాడిన పాటలో ఏ సాంగ్ ప్లే చేయమంటారు చెప్పండి?
1: ఏది ఇచ్చినా పర్లేదు మేడం, లేకుంటే ఖైదీ నంబర్ 786 గువ్వా గోరింక మేడం.
0: ఓకే అండి, నేను అదే ఒకటి చూసి వేస్తాను. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం, ధన్యవాదాలతో మీకోసం కూడా మేడం.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కార్తికేయ అండి.
0: కార్తికేయ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?

0: మాది తినవదం అండి, పాలకల దగ్గర.
1: అవునా అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
0: లేదండి.
1: ఇవాళ గీతా మాదిరి గారి బర్త్డే అండి. మరి గీతా మాదిరి గారు పాడిన సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
0: గీతా మాదిరి గారి బర్త్డేనండి.
1: అవునండి.
0: ఆవిడ సాంగ్స్ నాకు కొన్నే తెలుసండి.
1: అవునా అండి. పోనీ మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి?
0: నాకు ఒక సాంగ్ తెలుసండి, ఆవిడ చెప్పమంటారా?
1: చెప్పండి.
0: టాప్ లేచిపోద్దంటారు కదండి రేసుగుర్రం నుంచి.
1: అవునా అండి. సరే మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఏంటండి
1: ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
0: టాప్ లేచిపోద్దండి రేసుగుర్రం సినిమా నుంచి.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: చెప్దాం అనుకుంటున్నానండి.
1: చెప్పండి.
0: నా ఫ్రెండ్ దేవి అని ఉంటుందండి ఒక అమ్మాయి.
1: ఓకే అండి. మరిదేవి గారికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. జిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి మాస్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రపాడు మేడం. మాది నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా మీ అభిమానంతో చాలా బాగున్నా అండి.
1: అదే కదా కావాల్సిందమ్మా.
0: మరి ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం. తెలీదు మేడం మనకి.
0: గీతా మాదిరి గారు తెలీదా?
1: పాత సుశీల జానకి గారు.
0: మరి వాళ్ళల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం అండి సింగర్స్?
1: ఒకరు అనేది ఏముంది, అందరూ జానకి గారు బాగానే పాటు, సుశీల గారు, చిత్ర గారు బాగానే ఉంటాయి మేడం వాళ్ళ పాటలు.
0: అవునా అండి? మరి వాళ్ళు ఎవరి సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: చిరంజీవి సినిమా బావ గారు బాగున్నారు అనే సినిమా ఉంది మేడం.
0: ఆ మూవీ నుంచి
1: రెడ్ రెడ్ బుగ్గే రెడ్ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మిత్రుడు బండారు తిమ్మూర్తులు గుప్తా గారికి, నెలమెల్ వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా భావతి సోమనాథ్ జనార్దన్ గారికి, తాపలా మస్తాన్ బాయ్ గారికి మేడం.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: హలో, మీ దగ్గర ఉన్న రేడియో వాల్యూమ్ తగ్గించరా కొంచెం.
1: ఏంటండి?
0: హలో, వినిపిస్తుందండి?
1: వినిపిస్తుంది.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు తన్వి అండి.
0: తన్వియా అండి? తన్వి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భీమవరం అండి.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: లేదండి, ఇప్పుడే వచ్చాము.
0: అవునా? ఇవాళ గీతామాదిరి గారు ఉన్నారు కదండి సింగర్, వారి బర్త్డే అండి. మరి గీతామాదిరి గారు పాడిన సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
1: చమక చమక చమకరే.
0: అవునా?
1: చిరుత మూవీ అండి.
0: చిరుత మూవీయా? ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: నా ఫ్రెండ్ వెహిన్షాక్ అండి.
0: వెహిన్షాకి హాయ్ చెప్దాం అనుకుంటున్నారండి? మరి తప్పకుండా వెహిన్షాకి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి మాస్ సాంగ్ అయితే విన్నాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే ల్యాన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం తీర్చిరాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విందే మేడం.
0: ఇవాళ సింగర్ గీతామాధవి గారు ఉన్నారు కదండి, వారి బర్త్డే అండి. మరి గీతామాధవి గారు పాడిన సాంగ్స్లో ఏమన్నా విన్నారా?
1: పెద్దగా ఐడియా లేదు మేడం మాకు. అదే
0: అవునా అండి, పోనీలేండి. మరి మీ ఫేవరెట్ సింగర్ ఉంటారు కదా, మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
1: వైఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి.
0: అవునా అండి, మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే కొంచెం బాగా ఎక్కువ ఇష్టం?
1: ఇది ప్రేమ సంఖ్యలో మెరుపులాగా మెరిచావు అనే పాట.
0: అవునా అండి, ఓకే. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అదే ప్రేమ సంఖ్యలో పాట వినిపించండి మేడం.
0: ఏ సాంగ్ అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా?
1: ప్రేమ సంఖ్యలో మెరుపులాగా మెరిచావు, కన్ను తెరిచి చూసేలోగా నీళ్ళలో కలిశావు అనే పాట.
0: ఓకే, అర్థమైంది. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: అందరికి మీ

0: మా శ్రోతలందరికీ హాయ్, పెద్ద హాయ్ మేడం.
1: ఓకే అండి, మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు మన లిజనర్స్తో మంచి మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి మాస్ అండ్ క్లాస్ సాంగ్స్ కూడా వినేసాం కదండి. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లాస్ట్ స్టేట్ యూనియర్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ గాయత్రి.
1: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్, మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
3: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
2: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
3: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
2: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
3: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
2: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
3: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Listen to my heart.

0: You are my girl.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

The Sanjay Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to certification na Aseka Homeo Hospital mana Dr. Sanjay Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
2: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
2: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
1: సెల్ 9989342009.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిస్టర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు తీన్ మార్. సో లిస్టర్స్, మరి వాళ్ళు తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అండ్ విని ముందు లెట్స్ హావ్ ఏ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్.

0: Capital. Second floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్ మార్క్. సో లిసనర్స్, మరి వాళ్ళ తిన్ మార్క్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ఆయన్ అండ్ అహిల్య లీడ్ రోల్స్ నడిచిన సంగీత మూవీ నుంచి కొత్త ఫీలింగ్స్ అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ అండ్ హరి

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నడిచిన తు జ్యోతి మే మకర్ అనే మూవీ నుంచి ప్యార్ హోతా క్యా బర్ హే అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సఫేద్ సాంగ్ లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫేద్ సాంగ్ కోసం ప్లే చేసే పోతున్నాం. ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మీకు అలాంటి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. ఇట్ అండ్ ఎంజాయ్.

0: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్.

0: ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116, 9703334122.
1: సొలేజ్నా సగ బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబే తెలుగు సాంగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నిత్య మీనల్ లీడర్స్ నటించిన భీమ్లా నాయక్ మూవీ నుంచి అంత ఇష్టం ఏందయ్యా అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా కేఎస్ చిత్ర గారు ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగేష్ శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు రావే హిందీ సాంగ్ ఏంటంటే చెడకానియాన్ ఫ్రమ్ ద మూవీ షహజాడ, కార్తిక్ ఆర్యన్ అండ్ కృతి సానోన్ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజిత్ సింగ్ అండ్ నిఖితా గాంధీ గారు కలిపి అనిపించిన ఈ సూపర్ హిట్

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సులిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.
2: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిజన్ టు ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సొలేజ్నా ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ లీడ్రోస్ నటించిన కింగ్డమ్ మూవీ నుంచి హృదయం లోపల అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అనిరుద్ రవిచంద్రన్ అండ్ అనుమిత గారు కలిపి ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్ లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. లిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిసనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ డేట్ యూనియర్ రేడియో విష్ణు 90.4, ఇది దివ్య జ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.